0: दिव्य जीव बुला रहा है,
1: डिवाइन बीइंग,
0: नव या वाइट जुला रहा है,
1: मॉडर्न डॉक्टर्स,
0: ध्यानम चेतने హస్తములకు శోభ చేకూరుతుంది.
1: ద హ్యాండ్స్ విల్ హ్యావ్ రియల్ డెకరేషన్ ఓన్లీ త్రూ చారిటీ.
0: సత్యము చేతనే మాట అలంకారపడుతుంది.
1: ద వర్డ్ విల్ హ్యావ్ డెకరేషన్ ఓన్లీ బై ట్రూత్.
0: శాస్త్రము చేతనే చెవులు సౌందర్యవంతమవుతాయి.
1: ఇయర్స్ లుక్ రియలీ బ్యూటిఫుల్ ఆన్ లిసనింగ్ టు సీక్రెట్ టెక్స్ట్.
0: ఇంతకంటే మానవునికి సౌందర్యమైనటువంటి యొక్క నగలు మరొకటి లేవు.
1: దర్ నో అదర్ జ్యువెలరీ టు మ్యాన్ కైండ్.
0: మానవత్వమునకు తగిన భూషణములను చేకూర్చుకునుటే దివ్యత్వం యొక్క పవిత్రత.
1: ద రియల్ శాంక్టిటీ ఇన్ ద డివినిటీ లైస్ ఇన్ ఎక్వైరింగ్ ప్రాపర్ జ్యువెలరీ ఫార్ ద హ్యుమానిటీ.
0: మానవ దేహమే ఒక చిత్ర విచిత్రములతో కూడినటువంటి యొక్క సౌందర్యం.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ మిస్టీరియస్ అండ్ ఆల్ బ్యూటీ.
0: దైవ సృష్టి యొక్క రహస్యమును సామాన్యంగా మానవులు గుర్తించలేరు.
1: మ్యాన్ కెనాట్ రియలైజ్ ఆర్డినరీ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్.
0: చెవులకు ఈ శ్రవణ శక్తి ఏ విధంగా చేకూరుతున్నది అనేటువంటిది ఎవ్వరు కూడాను చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే హౌ ద లిసనింగ్ ఫ్యాకల్టీ ఇస్ గివెన్ టు ద ఇయర్.
0: కన్నులకు ఈ దృశ్య కల్పితమైనటువంటి దృశ్యాన్ని చూచేటువంటి శక్తిని ఏ విధంగా చేకూరుతున్నది అని కూడాను ఎవరూ దీనిని నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్ హౌ ద ఐ హ్యాస్ గాట్ దిస్ పవర్ టు సీ.
0: సర్వాంగముల యొక్క సౌందర్యం కూడాను ఒక సృష్టి యొక్క రహస్యమే.
1: ద బ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ లిమ్స్ ఇన్ ద సెన్సెస్ is the very secret of creation.
0: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క అంగము ఏ విధంగా పనిచేయుచున్నది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే డాక్టర్స్ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: డాక్టర్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో హౌ ఎ సెన్స్ ఆర్గన్ ఎ లింబ్ ఫంక్షన్స్.
0: ఎందుకు ఈ విధంగా పనిచేయుచున్నవి అనేటువంటిది ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించటం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో వై ఇట్ వర్క్స్.
0: ఇది దీని యొక్క రహస్యము ఒక్క ఆత్మతత్వములకు మాత్రమే అర్థమవుతుంది.
1: ద సీక్రెట్ ఈస్ అండర్స్టూడ్ బై ద ట్రూ సెల్ఫ్.
0: మానవ జీవితము షడ్ధాతువుల యొక్క స్వరూపం.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సిక్స్
0: పంచభూతములు. ఆత్మ ఈ ఆరింటి యొక్క చేరికనే జీవితం.
1: The human life is combination of five elements and the self.
0: దీనిని గుర్తించవలనన్నా త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించాలి.
1: To realize that, we have to acquire knowledge through these three paths.
0: తనయందు దైవమును ప్రకృతిని గుర్తించటము ఒక మార్గము.
1: One path is to realize the nature and the divine in one's own self. This is one path.
0: భగవంతుని యందు సృష్టిని తనను గుర్తించటము రెండవ మార్గము.
1: ద సెకండ్ పార్ట్ ఈజ్ టు రియలైజ్ ద నేచర్ అండ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ ద డివైన్.
0: ప్రకృతి యందు తనను భగవంతుని కూడా గుర్తించటము మూడవ మార్గం.
1: ద థర్డ్ పార్ట్ ఈజ్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.
0: ఈ త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించినప్పుడే ఆత్మజ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది.
1: ద నాలెడ్జ్ ఈజ్ ఎక్వైర్డ్ టు త్రీ paths, one can have true knowledge of the self.
0: ఈ యొక్క మార్గం అనేటికే ప్రజ్ఞ అని పిలుస్తూ వచ్చారు.
1: This path is called awareness or prajna.
0: Integrated awareness.
1: Integrated awareness.
0: ఈ మూడింటి యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every human being must make an effort to know these three paths.
0: ఇది సర్వదా సర్వత్రా ఆచరింపదగినటువంటి యొక్క తత్వం.
1: దిస్ ఈస్ ద వన్ దట్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
0: యూనివర్సల్ కాంప్లికేషన్.
1: ఇట్స్ యూనివర్సల్ కాంప్లికేషన్.
0: ఈ యొక్క తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ నేచర్.
0: ఇది గుర్తించినప్పుడే యూనివర్సల్ అప్లికేషన్ అంటారు.
1: When this is realized, it is called universal application.
0: ఇది సర్వత్రా సర్వకాలములు యందు కూడాను శాశ్వతంగా ఉండేటువంటిది.
1: This is permanent at all times, everywhere.
0: కాని అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వానికి మాత్రమే మనం నివారణ గావించడానికి పూనుకుంటున్నాం.
1: We are trying to solve the problems which are temporary and false.
0: ప్రపంచములో గొప్ప గొప్ప మేధావులైనటువంటి వారు తెలివితేటలు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును ప్రకటించేటువంటి వారు ప్రకటించేటువంటి వారు జగత్తులో డాక్టర్స్ అనేక మంది ఉంటున్నారు.
1: There are many doctors in this world who are highly intelligent, great intellectuals with capacities.
0: కాని రోగ నివారణకు మాత్రమే వారు పూనుకుంటున్నారు కాని రోగి యొక్క నివారణకు ఏమాత్రం కూడా వారు ప్రయత్నం చేయటం లేదు.
1: They have concentrated themselves to cure the disease, but they don't think of the patient.
0: ఈనాడు రోగ నివారణ కంటే రోగి యొక్క మానసిక నివారణను పునుకున్నప్పుడే రోగ నివారణ సహజంగా ఏర్పడుతుంది.
1: More than the cure of the disease, it's more important to make him free from the mental ills of
0: రోగి చేటివారు జగత్తులో డాక్టర్స్ అనేక మంది ఉంటున్నారు.
1: There are many doctors in this world who are highly intelligent, great intellectuals with capacities.
0: కానీ

0: More than the cure of the disease, it's more important to make him free from the mental ills of the
1: patient. Treatment chestunnare kani rogi ki treatment cheyatam ledu.
0: The disease is treated and not the patient.
1: Rendu dinamulu nundi patti doctor kudanu deeni yokka roga nivarana nimittamai aneka vidhamulainatundi yokka planulu vestu vacharu.
0: Since 2 days, doctors have been planning for curative methods.
1: ఎన్ని రోగములు మేము చేపట్టాము, ఎన్ని రోగములు నివారణ జరిగింది అని రోగముల యొక్క సంఖ్య, నివారణ సంఖ్య, డెత్స్ యొక్క సంఖ్య ప్రకటిస్తూ వస్తున్నారు.
0: They have been expressing the number of patients they have treated, the number of diseases they have dealt, and the number of deaths.
1: మన హాస్పిటల్ లోపల అన్ని విధములైనటువంటి యొక్క రోగములు నివారణ జరుగుతున్నటువంటిదని విషయం లోపల ప్రతి డాక్టర్ కూడాను ఒక డౌట్ ఏర్పడుతూ వస్తుంది.
0: Every doctor has a doubt now. How is it that all diseases are cured in our hospital?
1: ఏ విధంగా జరుగుతుండాలి?
0: How is it happening?
1: ఈ యొక్క అనుమానములకు చక్కని ఒక ఔషధము.
0: For these doubts, there's a good medicine.
1: ఏ కార్యమైనా కూడాను పరిశుద్ధమైనటువంటి భావంతో సాత్విక శుద్ధమైనటువంటి చిత్తముతో మనం చేపట్టినప్పుడు ఇది తప్పక విజయం చేకూరుతుంది.
0: Any task undertaken with pure feeling and pure heart is bound to be successful.
1: Inati manavudu swartham anetvanti jeevitamunu way of life ga bhavistunnadu.
0: Man today has considered selfishness as way of life.
1: Idi world philosophy ga bhavistunnaru.
0: This he takes it as world's philosophy.
1: Kani tyagame nijamainatvanti yokka philosophy. ఇదే వరల్డ్ ఫిలాసఫీగా మనం తీసుకోవాలి.
0: బట్ ద ట్రూ ఫిలాసఫీ లైస్ ఇన్ సాక్రిఫైస్ విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ యాజ్ వరల్డ్
1: త్యాగంతో మనము రోగిని ముట్టినప్పుడు రోగి యొక్క భావములు పరిశుద్ధంగా మారిపోతాయి.
0: విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది పేషెంట్ వుడ్ బి ప్యూర్.
1: మన దేహం చుట్టూ కూడా ఒక విధమైన డివైన్ వైబ్రేషన్ ఉంటుండాలి.
0: ఆల్ రౌండ్ ద బాడీ దేర్ ఆర్ డివైన్ వైబ్రేషన్స్.
1: ఒక్క బొటన వేలు చూస్తే ఈ బొటన వేలకు చుట్టూ కూడా ఒక లైట్ అనే వైబ్రేషన్ ఒకటి ఉంటుంది.
0: అరౌండ్ దిస్ థమ్ దేర్ ఇస్ ఎ లైట్ ది డివైన్ వైబ్రేషన్.
1: ఇది ఎవరు కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ఇట్ క్లియర్లీ.
1: మన దేహం చుట్టూ కూడా ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అనేటువంటి లైట్ ఉంటుండాలి.
0: ఆల్ అరౌండ్ అవర్ బాడీ దేర్ ఇస్ ఎ లైట్.
1: ఇది ప్రతి మానవుడికి కూడా ఉండేటువంటి సహజమే.
0: దిస్ ఇస్ నేచురల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లైట్ కు ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేరినప్పుడు సర్వ విధములైనటువంటి ఒక శాంతిని చేకూరుతుంది.
0: When there is interrelationship between the aura, the peace is ensured.
1: భావం తద్ భవతిహీన్.
0: As is the feeling, so is the success.
1: ఈనాటి మానవుని యొక్క ఆహార విహారములు అతి చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.
0: The food and habits are very peculiar today.
1: మానవునికి రెండు ప్రధానమైనటువంటివి.
0: Two are important to man.
1: ఒకటి గుండె, రెండవది తల.
0: వన్ ద హార్ట్, ద సెకండ్ హెడ్.
1: ఈ హెడ్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విషయాలంతా విచారణ చేస్తూ వస్తుంది.
0: హెడ్ థింగ్స్ ఆఫ్ సెక్యులర్ వరల్డ్లీ థింగ్స్.
1: ఇది అవుట్ సైడ్ యొక్క దీనిని ప్రకటింపజేస్తుంది.
0: ఇట్ ఎక్స్ప్రెసెస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్
1: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
0: ఇట్ హాస్ ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
1: కానీ గుండె సబ్జెక్ట్ అవుట్లుక్స్ చూస్తుంది.
0: బట్ ద హార్ట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ సబ్జెక్ట్ అవుట్లుక్స్.
1: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ మాత్రమే ప్రవృత్తి మార్గము అన్నారు.
0: ది ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ ప్రవృత్తి.
1: ఈనాడు మనం ప్రపంచంలో చేసేటువంటి వ్యాపారములు కాని, ఆర్జించే విద్యలు కాని, సంపాదించే ధనము కాని, మానవుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గములే.
0: ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ది ఎడ్యుకేషన్ అక్వైర్డ్ అండ్ ద మనీ, ఆల్ దాట్ రిలేట్స్ టు ది
1: ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటివే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం.
0: దిస్ ఎక్స్టర్నల్ నేచర్ రిలేట్స్ టు ది డిజైర్.
1: అరిషడ్ వర్గములతో కూడినటువంటిది ప్రవృత్తి.
0: ది ప్రవృత్తి, ది ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ బై ది సిక్స్.
1: కనుకనే ఇవి నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంటాయి.
0: హెన్స్ ది చేంజ్ కంటిన్యూస్లీ.
1: ఈ గుణములతో కూడినటువంటిదే కనుక దేహం కూడా మార్పు చెందుతూ ఉంటాయి.
0: యాజ్ ద బాడీ హాస్ గాట్ దీస్ క్వాలిటీస్ ఇట్ ఆల్సో చేంజెస్.
1: కానీ హృదయము ఎప్పటికీ ఒకటిగా ఉంటుంటాయి.
0: బట్ ద హార్ట్ స్టాండ్స్ వన్ ఓన్లీ.
1: ఇది నివృత్తి మార్గము.
0: దిస్ ఇస్ ఇన్వర్డ్ పాత్.
1: దీని యొక్క గుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ ది

0: qualities of the inward
1: heart. Satyamu, daya, prema, sahanamu, sanubhuti, tyagamu.
0: The qualities of the inward part are the truth, compassion, love, and sacrifice.
1: Ilanti manavata gunamulu hrudayamu nundi aavirbhavistayi.
0: Human qualities originate out of the heart.
1: Ee pravruttiki sambandhinchinatvanti okka gunamulu tala nundi prarambhistayi.
0: All external outlook comes out of the head.
1: కనుక మానవ జీవితం లోపల హార్ట్ అండ్ హెడ్.
0: సో హ్యూమన్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ దీస్ టూ.
1: ఈ రెండింటినీ సమన్వయపరిచేటువంటిది హ్యాండ్.
0: దీస్ టూ ఆర్ ఇంటిగ్రేటెడ్ బై హ్యాండ్.
1: ఇదే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఇస్ మ్యాన్. హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్, 3H.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్, 3H.
1: ఈ 3H అనేటువంటి ఒక తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Man should realize the nature of the 3H.
1: అయితే ఈ మానవత్వం లోపల హృదయమునకు సంబంధించినటువంటి రోగములు రావడానికి కారణమేమిటి?
0: What is the reason behind the heart diseases?
1: రోగములకంత ప్రవృత్తి యొక్క ప్రతిబింబమే.
0: For the diseases, outlooks are responsible.
1: కనుక ఈ యొక్క ప్రాకృతమైనటువంటి విషయాల్లో మానవుడు సరి అయినటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: Man should follow proper path in the world.
1: ఈ రెండింటికి నీ ప్రధానమైనది రెండు ఆహారములు.
0: ఫర్ దీస్ టూ ఆర్
1: ఇవే పంచభూతములలోని రెండు పదార్థములు.
0: దీస్ ఆర్ ది టూ ఆర్ ది మెటీరియల్స్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: బిచ్చాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: ద ఫుడ్ ఈస్ పార్టేకన్ టు ప్రిజర్వ్ ద బాడీ.
1: దేహరక్షణకై ఫుడ్ అవసరము.
0: టు ప్రొటెక్ట్ ది బాడీ ఫుడ్ ఈస్ నెసెసరీ.
1: ఈ ఫుడ్ తో కూడినటువంటిదే జలము.
0: Associating the food is there, the water.
1: ఇవి రెండు ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆశ్రయించాయి.
0: దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మానవుడు త్రాగేటువంటి యొక్క నీరు యొక్క సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ లైఫ్.
1: మానవుడు భుజించేటువంటి ఆహారం యొక్క సూక్ష్మ స్వరూపమే మైండ్.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ మైండ్.
1: కనుకనే ఈ మైండ్ కు ప్రాణమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేయాలి.
0: Thus, there is close relationship between the mind and life.
1: Yetti food at the head.
0: As is the food, so is the head.
1: Kanaka manam bhujinchetundi aaharanni puraskarinchukoniye mana thoughts, mana desires, mana yokka sankalpalu abhirudhi avutuntayi.
0: Depending upon the food that we take, our thoughts and our actions.
1: Chinna udaharanamu.
0: Small example.
1: Ee aaharam manasuga marutunda aneetundi vishayam lopala prakrutamaintundi yokka anubhootini manam chudali.
0: To know that food will assume the form of the mind, we should take the worldly experience.
1: Manam oka manta vesukuntam.
0: Here is a flame, fire.
1: Yetti mantalo atti poga.
0: As is the fire, so is the smoke.
1: Yetti pogalo atti megamu.
0: As is the smoke, so is the cloud.
1: Yetti megamu atti varshamu.
0: As is the cloud, so is the rain.
1: Yetti varshamu atti panta.
0: As is the rain, so is the harvest.
1: Yetti pantalo atti vanta.
0: As is the harvest, so is the cooking.
1: Yetti vantano atti buddhi.
0: As is the cooking, we will have the intellect.
1: Kanaka manavuni yokka sahaja shakti agnito prarambhamavutundani.
0: The natural quality of man begins with fire.
1: Aa agni yokka tattvame jataragni.
0: The fire is contained in the abdomen.
1: Ee fire eppudu kudanu chakkaga samatittamto untundali.
0: The fire is maintained in equanimity.
1: Adi sarainatundi sthayilo unnappude body lopala mana yokka temperature 98.4 perfect ga untuntadi.
0: Because of the fire present, there's perfect temperature 98.4.
1: Aa fire lo inkemaina konni padarthamulu chernappudu ee fire adhikamaipothundi. Adi fever.
0: Any other material added to the fire will increase the temperature.
1: Danlo unnatundi koncha tagipoyina tirigi mari low blood pressure untundi.
0: If the material is less, the temperature also comes down.
1: ఈ విధమైనటువంటి ఒక బ్యాలెన్స్ తో కూడినటువంటిది మానవుని యొక్క దేహం.
0: Human body centers around this.
1: మానవ జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి.
0: Human life rests on this balance.
1: ఈ బ్యాలెన్స్ ఎప్పుడు చెడిపోతుండాలి?
0: When is the balance lost?
1: మన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకుంటున్నాం.
0: We are developing our intelligence.
1: తెలివితేటలు పెంచుకుంటున్నామే కానీ దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: We are developing intelligence, but we are not making use it in the right path.
1: Sakramaina margamulo mana telivitetalu praveshapettinappude mana telivitetalaku oka viluva.
0: The intelligence will have a value if it is used along the right path.
1: Ee naadu lokamulopala amitamaina telivitetalu galavaru untunnarani mana pracharam salputunnam. Medha shakti kaliginatunti varu vaigyanugulu enta mando untunnaru.
0: Today in the world there are many intellectuals and scientists.
1: కానీ తెలివితేటలు ఉంటున్నాయి కానీ స్థిరత్వం లేదు, అక్కడ స్టడీ మైండ్ లేదు.
0: There is intelligence, but there is no steady mind.
1: Study for steady.
0: We have to study for steady. This we have to learn.
1: ఈ సమచిత్రాన్ని మనం ఏనాడు పోషించుకుంటామో ఆనాడు మనకు రోగమునే మనకు చేరం.
0: When you have this equal mindedness, we will never fall sick.
1: మన సమీపానికే అవి రావు.
0: They will never be in proximity.
1: మన ఆహారంలో కొన్ని సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి.
0: We should have proper habits in relation to food.
1: చాలా మంది డాక్టర్స్ అంతా ప్రోటీన్ చాలా అవసరం అంటుంటారు.
0: Many doctors say that proteins are very necessary.
1: ఈ ప్రోటీన్ అనేటువంటి దాంతో ఒక మాంసము గుడ్లు ఇలాంటివంతా తినవచ్చు అని చెప్తారు.
0: Under the proteins they say that meat, the eggs, they come under protein.
1: కానీ ఇలాంటి ప్రోటీన్ బాడీకి మాత్రమే శక్తిని అందిస్తుండదు కానీ మనసును వికల్పం కల్పిస్తుంటుంది.
0: Such protein gives strength to the body, but it diverts the mind.
1: డాక్టర్స్ కేవలము స్థూలమైనటువంటి ఒక శరీరం యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doctors are making an effort to know the gross structure of the body.
1: కాని సూక్ష్మదేహమైనటువంటి ఒక మనస్తత్వానికి వారు తగినటువంటి కృషి చేయటం లేదు.
0: They are not making an effort to know the subtle mind.
1: మానసిక సంబంధమైనటువంటి రోగములే ఈనాడు జగత్తులో అధికంగా కనిపిస్తున్నాయి.
0: There are many diseases that are due to the mind.
1: శారీరకంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగముల కంటే మానసికంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగములు చాలా కనిపిస్తున్నాయి.
0: More than the ailments out of the body, there are many of the diseases that are in the mind.
1: వేదాంతమునందు మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు.
0: Basing on this, in philosophy it is said that is the mind that is responsible for attachment and bondage. For the bondage and the freedom, the very same mind is
1: the.
0: We should make use of the mind in the proper path.
1: దీనికి చక్కని ఉదాహరణ.
0: For this small example,
1: ఒక తలుపుకు దారం వేశాము.
0: Here we lock the door.
1: కానీ ఆ లాక్ లో కీ పెట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది, రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
0: ఇఫ్ యు టర్న్ ది కీ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్ ఇట్ అన్లాక్స్, ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ ది రైట్ సైడ్ ఇట్ లాక్స్.
1: లాక్ అండ్ కీ సేమ్.
0: లాక్ అండ్ కీ ఆర్ సేమ్.
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: బట్ దేర్స్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్.
1: మన హృదయమే ఒక లాక్.
0: అవర్ హార్ట్ ఈస్ లాక్.
1: మన మైండ్ ఏ ఒక కీ.
0: ద మైండ్ ఈస్ ద కీ.
1: టర్న్ డివైన్ సైడ్ freedom.
0: If you turn towards the divine side, you get freedom.
1: Turn world side, this is bondage.
0: If you turn towards the world side, it leads to bondage.
1: Bandha mochamunaku manase karanam.
0: For freedom and bondage, mind is responsible.
1: Aarogyamunaku anarogyamunaku manaku mande karanam.
0: For health and ill health, mind is responsible.
1: Manasu sankalpa vikalpamulu chete koodinatvanti kanukane deenini sariyainatvanti margamlo pravesha pettali.
0: As mind is full of bundle of thoughts, we should put it in the right direction.
1: దీనికి ఆహారం అత్యవసరం.
0: For this, food is essential.
1: సేమ్ మాంసంలో ఉండేటువంటి ప్రోటీన్స్ బేడల్లో ఉంటుండాలి, పాలలో ఉంటుండాలి, పెరుగులో ఉంటుండాలి, ఇవన్నీ ఎంతైనా ఉంటుండాలి, వెజిటబుల్స్ లో కూడా ఉంటుండాలి.
0: Proteins are present in the meat, not only that, that's also present in the curd and the milk and the butter.
1: కనుక కేవలము ఒక పథ్యము లోపల డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ఆహారంలో సక్రమైన మార్గాన్ని అవలంబించినప్పుడు రోగములు కూడా సక్రమంగా జరిగిపోతుంటాయి.
0: Therefore, in dietary prescription, if you follow the correct procedure in the food, it will be
1: proper. నా ఉద్దేశము రోగములు ప్రారంభమైన తర్వాత ట్రీట్మెంట్ మనం ప్రయత్నిస్తున్నాం కానీ రోగములే రాకుండా ఉండేటువంటి స్థితిని మనం కనిపెట్టాలి.
0: Swami's feeling is, instead of curing after disease, one should take care to see that one would never fall sick.
1: గర్భంలో ఉండినప్పుడే ఈ శిశువుకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తగినటువంటి ట్రీట్మెంట్స్ అంతా కూడా ప్రభుత్వము డాక్టర్స్ ప్రచారం చేయాలి.
0: Right from the days of the child present in the mother's womb, the government should undertake this responsibility of publicizing the care, health care.
1: చిన్న బిడ్డలకు ఆ హార్ట్ జబ్బు వచ్చిందంటే ఎంత ప్రమాదము, ఎంత బాధ.
0: What danger it is if the child suffers from cardiac disease.
1: అయ్యర్ చూపాడు విషయాన్ని. ఆ చిన్న బిడ్డలు చూస్తే ఎంతనో ఆనందంగా ముద్దుగా కనిపిస్తారు కానీ వారు జబ్బు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంటారు.
0: Ayer has shown the slide. The children are so cute, but they suffer from diseases.
1: ఎవరికి సుఖము? తల్లిదండ్రులకు సుఖము లేదు, బిడ్డకు సుఖము లేదు, సమాజానికి సుఖము లేదు.
0: The parents are not happy, the child is not happy, and the society also is not happy.
1: కనుక గర్భంలో ఉండినప్పుడే ఈ బిడ్డలకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి తగినటువంటి ఉపాయం కనిపెట్టాలి.
0: Therefore, a device must be known as to protect the child right from the day it lies in mother's womb.
1: దీనికి ఔషధములు లేకపోలేదు.
0: There, no doubt, there are medicines.
1: ఉన్నాయి.
0: There are.
1: కానీ మనం బద్ధకంగా ఉండటం చేత దీన్ని సక్రమమైన మార్గంలో వినియోగించటం లేదు.
0: Because of our laziness, we are not making proper use of them.
1: గర్భంలో ఉండినప్పుడు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ కూడా సక్రమైన రీతిలో వారికి తెలిపి ఆ ట్రీట్మెంట్ తగినటువంటి యొక్క దోషాలు కూడా వారికి చక్కగా హెచ్చరించాలి.
0: When the child is in mother's womb, we should make use of all vitamins A, B, C, D and explain the diseases.
1: ఆ తల్లికి అమ్మా నీ విటమిన్ ఏ తీసుకోకపోతే బిడ్డ యొక్క కన్నులు కొంచెం ప్రమాదం కలుగుతుంది, దీంట్లో దోషం ఏర్పడుతుంది అని చెప్తే తల్లి తప్పక శ్రద్ధగా తీసుకుంటుంది.
0: If we inform the mother, if you don't take vitamin A, your child will suffer from eye complaints, mother will surely take vitamin A. మధ్య
1: మధ్యలో ఒక తూరి హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకోవాలి.
0: The mother should have monthly check-up in the hospital.
1: పుట్టిన తర్వాత ఆ బిడ్డతో జీవితమంతా అనుభవించే బదులు నెలకొక తూరి డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకోవటం ఏం తప్పు ఉంది?
0: Instead of feeling sad throughout the life, spending the time with the child, better to have monthly check-up.
1: ఇలాంటి ప్రచార ప్రబోధలు చక్కగా చేయాలి.
0: Such teachings and publicity should be done properly.
1: కాని పాపం డాక్టర్స్ చేయడానికి ఇందులో ఏమాత్రం అవకాశం ఉండదు.
0: But doctors have no scope to do that.
1: తన దగ్గరికి వచ్చినటువంటి వారికి మాత్రమే డాక్టర్స్ బోధించవచ్చు.
0: Doctor can teach to the patient that comes to him.
1: కాని డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ప్రయత్నం ఒక్కటుంది.
0: What doctors have to do today is one.
1: ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలి.
0: They have to bring force on the government.
1: ఎందుకనగా ప్రపంచంలో ఈ విధమైనటువంటి జబ్బులు అధికమైపోతున్నాయి కనుక ప్రభుత్వం యొక్క ప్రచారములు, ప్రభుత్వం యొక్క విధానములు కొంత మార్చుకోమని చెప్పాలి.
0: Since there are so many diseases, doctors should advise the government that they should change their procedure because of the diseases that are rampant.
1: అట్లు కాకుండా కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: అదర్వైజ్ దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ధనము నష్టము,
0: మనీ ఈజ్ లాస్ట్.
1: కానీ ఆరోగ్యము కుదరటం లేదు.
0: బట్ హెల్త్ ఈజ్ నాట్ ఎన్ష్యూర్డ్.
1: దీని లోపల కొన్ని కొన్ని నూతనమైనటువంటి యొక్క ఔషధాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: హియర్ దేర్ ఇస్ ఆల్సో ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మెడిసిన్స్.
1: ఈ నూతనమైన ఔషధాలంతా కూడా యాంటీబయాటిక్స్ తో చేరుతున్నాయి.
0: దీస్ న్యూ మెడిసిన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంటీబయాటిక్స్.
1: ఈ యాంటీబయాటిక్ మెడిసిన్ అంతా కూడా ఒకదానికి మరొకటిగా మార్పు చేస్తుండాలి.
0: ది యాంటీబయాటిక్స్ విల్ చేంజ్ వన్ ఇంటూ అనదర్.
1: ఒక ట్యూబర్క్లోసిస్ ఉంటుంది,
0: ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్,
1: దీనికి ఒక విధమైనటువంటి ఔషధాన్ని ఇస్తారు యాంటీబయాటిక్.
0: ఫర్ దిస్ యాంటీబయాటిక్ ఇస్ అడ్మినిస్టర్డ్.
1: ఆ యొక్క రోగములకు సంబంధించినటువంటి యొక్క క్రిములను మాత్రమే చంపడానికి ఇస్తున్నారు.
0: The antibiotic is administered to kill the germs.
1: కాని అది మరొక దాన్ని కూడా చంపుతుంది.
0: But it kills the different germs also.
1: మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సెల్స్ ని కూడా పాడు చేస్తుంది.
0: It destroys the cells that give health.
1: కనుక ఒక్క ఔషధమే రెండింటి మంచిని చెడ్డని కూడా పాడు చేస్తుంది.
0: So same drug does good and bad.
1: కారణం ఏమిటి? ఇది ఎలాంటిదంటే యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఒక దోమ వంటిదిగా ఉంటుండాలి.
0: యాంటీబయాటిక్ మోర్ ఆర్ లెస్ లుక్స్ లైక్ ఎ మస్కిటో.
1: మస్కిటో
0: మస్కిటో
1: ఎట్లంటే మనం రాత్రి పండుకున్నాం.
0: సపోజింగ్ వీ స్లీప్ ఇన్ ద నైట్.
1: కానీ ఆ దోమ తెర లోపల ఏదో ఒకటి రెండు మస్కిటోలు ఉంటుండి మనల్ని కుట్టినాయి.
0: But when there are one or two mosquitoes inside the mosquito curtain, they should bite you.
1: రెండవ దినము ఫ్లిట్ తీసుకొని వచ్చేసి అన్ని మస్కిటోస్ ను కొట్టి చంపేస్తున్నాం.
0: Second day you make use of flit and apply spray and kill all mosquitoes.
1: కరచి బాధ పెట్టినటువంటి మస్కిటో ఒకటి రెండు మాత్రమే.
0: After all, one or two mosquitoes.
1: కానీ ఈ ఫ్లిట్ అనేక మస్కిటోస్ ను చంపేసేస్తుంది.
0: But the spraying of the flit will kill all mosquitoes.
1: అట్టనే జరుగుతుండాలి ఈనాడు ఆరోగ్య విషయంలో.
0: The same thing happens in respect of health.
1: ఒక మంచి కోసమని పోయి రెండు చెడ్డలు చేస్తున్నాం.
0: We think of one good and we do two bad things.
1: ఇంకా కొన్ని ప్రపంచంలో సహజంగా జరుగుతుంటున్నాయి.
0: Further, there are many things happening.
1: ఈ ఫ్రూట్ ట్రీస్ కు, వెజిటబుల్స్ ట్రీస్ కు, ఇంకా ప్యాడీకి ఇవన్నిటికీ కొన్ని ఏమైనా రోగాలు వచ్చినప్పుడు దానికి డీడీటీ అని కొడుతున్నాం.
0: ఇన్ దిస్ ఫ్రూటింగ్ ట్రీస్ అండ్ వెజిటబుల్ ట్రీస్ వీ అప్లై డీడీటీ స్ప్రే.
1: అందులో ద్రాక్ష తోటలు కూడా కొడుతుంటారు.
0: ది స్ప్రే ఇస్ డన్ ఈవెన్ టు గ్రేప్ యార్డ్.
1: ఈ డీడీటీ కొట్టిన చేత ఆ క్రిములు పోవటమే కాకుండా ఈ ఫలముల్లో కూడా డీడీటీ పవర్ ప్రవేశిస్తుంటుండాలి.
0: బికాస్ డీడీటీ స్ప్రే ఇట్ ఎంటర్స్ ఇన్
1: ఈ వెజిటబుల్స్ లో కూడా ఈ డీడీటీ పవర్ ప్రవేశిస్తుండాలి.
0: ద డీడీటీ పవర్ ఎంటర్స్ ఇన్ ద వెజిటబుల్ టూ.
1: అన్నింటిలో కూడా మనం తినే పదార్థాలు ఎందుకు కూడా ఈ యొక్క ఇది ప్రవేశిస్తుంటుండాలి.
0: ఇట్ గోస్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్.
1: ఏదో శ్రీమంతులు దీని విషయాలు తెలిసినటువంటి వారు ఆ ఫలములు ఆ వెజిటబుల్స్ చక్కగా కడిగి తదుపరి దీన్ని వండుకుంటుంటారు.
0: ద రిచ్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ హావ్ గాట్ నాలెడ్జ్ విల్ క్లీన్ దెమ్ వెల్.
1: కానీ బజారులో సంచరించేటువంటి బీదవాళ్ళు ఫలం కొంటారు, అట్లనే తింటారు.
0: ద పూర్ పీపుల్ దట్ జస్ట్ వీ ఫైండ్ దెమ్ ఆన్ ద స్ట్రీట్ దే ఈట్ స్ట్రైట్ అవే.
1: ఇదంతా కొట్టిన మెడిసిన్స్ అంతా ఉంటుంటాయి.
0: ద ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సచ్ మెడిసిన్స్ డీడీటీ.
1: దానివల్ల మరికొన్ని రోగాలు ప్రారంభమవుతున్నాయి.
0: That leads to many diseases.
1: కనుక రోగాలకంతా మన అశ్రద్ధనే మూల కారణం.
0: It is the laziness that is responsible for diseases.
1: Laziness is rust and dust.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: అర్థాన్ని గుర్తించాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్.
1: దీనికి కారణం ఏమిటని పెద్దగా గుర్తించాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
1: నాకెందుకులే నాకెందుకులే అని ఎవరికి వారు దాన్ని తప్పించుకుని పోతున్నారు.
0: ఈచ్ వన్ సింప్లీ నెగ్లెక్టింగ్ ఇట్ యాజ్ అదర్స్ మ్యాన్స్ జాబ్.
1: కాదు కాదు, ఈనాడు వాడికైనది రేపు నాకు కావచ్చు.
0: టుడే దిస్ మ్యాన్ ఇస్ సఫరింగ్, టుమారో ఐ మే సఫర్.
1: దీనిని తన యందు ప్రకృతిని పరమాత్మని చూటి చేసే యొక్క జ్ఞానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద నాలెడ్జ్, టు సీ ద నేచర్ అండ్ గాడ్ ఇన్ వన్స్ సెల్ఫ్.
1: పరమాత్మను తనను చూచేటువంటి యొక్క దృష్టిని గుర్తించాలి.
0: వన్ షుడ్ హావ్ ఎ విజన్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.
1: ఈ విధమైనటువంటి యొక్క సమత్వం లోపలనే దీని యొక్క అభివృద్ధిని మనము చేయగలము.
0: ఓన్లీ ఇన్ దట్ ఈక్వాలిటీ విల్ డెవలప్ అండ్ ప్రోగ్రెస్.
1: ఈనాటి మానవత్వం లోపల
0: ఇన్ హ్యూమన్ క్వాలిటీ టుడే
1: జీవిత సమత్వం అనేటువంటిది ప్రజ్ఞ.
0: This equality is integrated awareness.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఆత్మకు పర్యాయ పదము.
0: This integrated awareness is synonym of the self.
1: కానీ ప్రజ్ఞ లేకుండా మానవుడు క్షణమైన జీవించడానికి వీలు కాదు.
0: Without this awareness, man cannot live for a moment.
1: ఈ ప్రజ్ఞాశక్తియే మన ప్రాణశక్తిని ఒక వైబ్రేషన్, ఒక విధమైనటువంటి యొక్క స్తంభన శక్తిని అందిస్తుంటుండాలి.
0: It is only the awareness that gives this vibration, the life.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine
1: self. మూడు రకములైనటువంటి యొక్క దైవత్వం ప్రకటితమవుతుంది.
0: ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద డివినిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ త్రీ ఫార్మ్.
1: పదార్థ రూపంలో ఒకటి,
0: వన్ రిలేట్స్ టు మ్యాటర్.
1: మైండ్ రూపంలో మరొకటి,
0: ద సెకండ్ ద ఫార్మ్ ద మైండ్.
1: ప్రజ్ఞా రూపంలో మరొకటి,
0: ద థర్డ్ వన్ ఆఫ్ అవేర్నెస్.
1: నిన్న చెప్పినట్టుగా ప్రతి దాని ఎందుకు ఈ మానవత్వం మూడింటి యొక్క త్రిపుటి ఏకమైపోతుండాలి.
0: As Swami said yesterday, in the human life we find all these
1: radiation, vibration, materialization.
0: All these three are noticed: radiation, vibration and materialization.
1: Dinne matter.
0: This is called matter.
1: Force.
0: The force.
1: Conscience.
0: And then conscience.
1: Ee conscience anetundi ekkada nunchi vastundadi.
0: Where from you get the conscience?
1: Mana yokka prajna shakti adhikamga maaripothundadi anukunnam.
0: We think that awareness is increasing.
1: Telivitetulu adhikamga untunnayi anukunnam.
0: We think there's a lot of intelligence.
1: Ee telivitetulu kevalam prakrutamto vachinatundi ve kaani అంతర్భావం నుంచి ఏర్పడినటువంటివి కాదు.
0: ది ఇంటెలిజెన్స్ హస్ కమ్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్, నాట్ ఫ్రమ్ ది ఇన్నర్ వన్.
1: ఈ నాలెడ్జ్ కి అతీతమైనది మరొకటి ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ అనదర్ వన్ బియాండ్ నాలెడ్జ్.
1: దానిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
1: నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్.
0: వీ స్పీక్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఈ నాలెడ్జ్ వల్ల ఏమైపోతుంది?
0: What is happening because of knowledge?
1: Energyని గుర్తించుకోలేకపోవడం చేత ఎనర్జీ గా మారిపోతుంది.
0: As energy is not realized, it becomes allergy.
1: కనుక దీనికి అధికమైనటువంటి యొక్క ఆత్మశక్తి ఒకటి ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆత్మిక్ పవర్స్, పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఎవ్వరు కూడా తెలుసుకోవటానికి కానీ, చూచుకోవటానికి కానీ, వర్ణించడానికి కానీ సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ టు నో.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గం నందు యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసాస. మనసుకు కానీ వాక్కు కానీ అతీతమైనటువంటిది ఇది.
0: సో ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెడ్ that the true self is beyond the world.
1: Experimental ki ematram kodunu chikkeetundi kaadu.
0: You cannot understand through experiments.
1: Only experience maatrame chikkutundi.
0: You can only experience it.
1: Oka chetulo chakkara teeskunnam.
0: Here you take sugar.
1: Aa chakkara nee chetulo baaga chustunnav.
0: You see the sugar clearly.
1: Danni neelilo vesavu.
0: You mix it in water.
1: Chakkara nee pattavu chetulo.
0: You caught hold of sugar on hand.
1: Chakkara nee chuchavu kannulato.
0: You have seen the sugar with your eye.
1: Neetito vesi baaga kalipina tarvata,
0: when you stir it up in water,
1: chetiki chikkadu kantiki kanipinchadu.
0: You cannot catch hold of it, nor can you see.
1: కానీ చక్కెర లేదని చెప్పగలవా?
0: బట్ కెన్ యూ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్?
1: ఉన్నది.
0: దేర్ ఈస్.
1: అది ఉన్నదని ఎప్పుడు చెప్పగలవు?
0: హౌ డు యూ డిక్లేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్?
1: దానిని నాలుక పైన వేసుకున్నప్పుడు ఉన్నది అని చెప్పగలవు.
0: ద మూమెంట్ యూ టేస్ట్ ఇట్ ఇన్ ద టంగ్,
1: నీ చేతులతో వేసినటువంటి చక్కెర నీ చేతికి చిక్కటం లేదు.
0: ద షుగర్ యూ హావ్ మిక్స్డ్ విత్ యువర్ హ్యాండ్, యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: చక్కెర నీ కంటికి కనిపించడం లేదు.
0: యూ డోంట్ సీ ద వెరీ షుగర్ విచ్ యువర్ సీన్ విత్ యువర్ ఐ.
1: కానీ టంగ్ పైన వేసుకున్నప్పుడు చక్కెర ఉన్నది, అది ఎక్స్పీరియన్స్.
0: బట్ వెన్ ది సిరప్ ఇస్ టేస్టెడ్, యూ అక్సెప్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్, దట్ ఇస్ ఎక్స్పీరియన్స్.
1: మన చుట్టూ గాలి ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎయిర్ ఆల్ అరౌండ్ అస్.
1: గాలే లేకపోతే మనమే లేము.
0: వెన్ దేర్ ఇస్ నో ఎయిర్ వీ డోంట్ ఎగ్జిస్ట్.
1: కంటికి కనిపించినా,
0: డూ యూ ఫైండ్ సీ ది
1: ఐ చిక్కునా,
0: కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
1: గాలి లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ యూ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్?
1: కాదు, ఉన్నది.
0: దేర్ ఈస్.
1: అట్లనే మనము దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
0: సిమిలర్లీ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి సిద్ధతి. సర్వత్రా ఉన్నటువంటిది అది.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేరింగ్.
1: కానీ మనము దానిని తగినటువంటి యొక్క శ్రద్ధతో దానిని సరిగినటువంటి యొక్క పరిశోధన చేయటం లేదు.
0: వీఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఫోర్ సీరియస్.
1: శ్రద్ధలైనా దానికి ప్రవేశపెట్టడం లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టెడ్ఫాస్ట్నెస్.
1: అడిగినటువంటి వాడికి ఏమైనా చేయవచ్చు.
0: The one who has sincerity can do anything.
1: Shraddhavan labhate jnanam.
0: The wisdom is acquired through this sincerity.
1: Shraddha kaliginatuvanti vaadiki chinna nippu chetiki iste vaadu goppaga daanini fan vesi visiri aneka peddaga peddalillettattuga chesukovachchu.
0: If you give small fire to a person, with all sincerity he can grow into a flame.
1: Shraddha lenatuvanti vaadiki tattadu nippulu ichina kaani ఏదో పక్కన పెట్టి దాన్ని ఆరిపోయి చేసుకుంటాడు.
0: ద వన్ వితౌట్ సిన్సిరిటీ, ఇఫ్ యు గివ్ హిమ్ ఎ ఫ్లేమ్, హీ విల్ ఎక్స్టింగ్విష్ ఇట్.
1: కనుక అభివృద్ధి గావించుకోవటానికి, దాని అధోగతి పట్టించడానికి మన శ్రద్ధనే మూల కారణం.
0: ఐదర్ ఫర్ ప్రోగ్రెస్ ఆర్ డిటరేషన్ ఇట్ ఇస్ ద సిన్సిరిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ప్రతి మానవుడు కూడాను తనకు తెలియనటువంటి విషయాన్ని శ్రద్ధతో పరిశోధన చేయాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ టు నో దాట్ హీ డస్ నాట్ నో విత్ సిన్సిరిటీ.
1: మనము విత్తము అని ఒక పేరు ఉంటుండాలి భారతదేశంలో.
0: ఇన్ భారత్ దర్ ఇస్ అనదర్ నేమ్, విత్తము.
1: విత్తమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై విత్తము?
1: సంపాదించిన ధనము అనుకుంటున్నాం.
0: వీ థింక్ ద మనీ ఎర్న్డ్.
1: కానీ సంపాదించినదంతా విత్తమే.
0: ఆల్ దట్ ఈస్ ఎర్న్డ్ ఈస్ విత్త.
1: కానీ డబ్బు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ మనీ,
1: మనం సంపాదించుకున్న ఆరోగ్యం కూడా విత్తమే.
0: ద హెల్త్ దట్ యు పొసెస్ ఈజ్ ఆల్సో మనీ.
1: మనం నేర్చుకున్న చదువు కూడా విత్తమే.
0: ఆల్ ద నాలెడ్జ్ ఈజ్ విత్తము.
1: సర్వము విత్తమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ది విత్తము.
1: ఆ విత్తము అనేటువంటి ఒక శక్తి అంటే మానవుని ప్రయత్నంతో ఆర్జించినటువంటిది.
0: The one that is earned with all the effort is this vitta.
1: కనుక ఎవరి నుంచి మనం ఆర్జించాం?
0: From whom have you earned?
1: మనం చదివినటువంటి చదువంతా కూడాను సమాజం ద్వారానే మనం నేర్చుకున్నాం.
0: We have learnt all this knowledge from society.
1: మన తెలివితేటలు మనం నేర్చుకున్నటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ అంతా కూడా ఒక సమాజం నుంచినే మనం తీసుకున్నాము.
0: ది ఇంటెలిజెన్స్ అండ్ స్పెషలైజేషన్ ఆర్ అక్వైర్డ్ ఫ్రమ్ సొసైటీ.
1: ఈ డాక్టర్ అనేటువంటి కూడాను ఈ వైద్యములకు సంబంధించినటువంటి విధానము ఏదో ఒక మహనీయుడు అనేక శ్రమలు పడి దానిని ఆర్జించినటువంటి దాన్ని మనం ఆర్జించి తద్వారా మనము దీన్ని అనుభవిస్తున్నాం.
0: ద మెడికల్ సైన్సెస్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ బై ఎ గ్రేట్ మ్యాన్. వీ హావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ది డైలీ లైఫ్.
1: ఎవరో దీనిని అభివృద్ధి పరిచినటువంటి దాన్ని మనం అందుకోగలిగినాము, కానీ మనకు మనం అందుకోగలేము.
0: యూ జస్ట్ రిసీవ్ ఫ్రమ్ ద వన్ హూ హావ్ ఆల్రెడీ డిస్కవర్డ్. యూ కెనాట్ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్.
1: మనకు తెలియనటువంటిది ఎవరో మనకు తెలియజెప్పినప్పుడు వానికి మనం ఎంత గ్రాట్యుట్యూడ్ చెప్పాలి?
0: What amount of gratitude should you express?
1: నా టవల్ నేను కింద విడిచిపెట్టినప్పుడు ఎవడో ఒకరు చేతికి అందిస్తే థ్యాంక్స్ అంటున్నాం.
0: When the towel is dropped, if anyone hands over back, you say thanks.
1: నా టవల్ నాకు అందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తుంటే నీకు ఇంత తెలివితేటలను ఇంత గొప్ప శక్తిని అందించినటువంటి ఈ సమాజానికి మనం ఏం థ్యాంక్స్ చెప్తున్నాం?
0: When the towel is handed brought back to me of my own, when I say thanks, what kind of thanks you are conveying?
1: మనం సమాజం నుంచినే అందుకుంటున్నాము.
0: We receive everything from society.
1: మన విద్యలు,
0: the education,
1: మన ధనము,
0: the money,
1: మన గుణము,
0: the quality,
1: మన సర్వస్వ శక్తులు,
0: all capacity,
1: అన్ని సమాజం నుంచినే మనం తీసుకుంటున్నాము.
0: All we receive from society.
1: కానీ మనం సమాజానికి దీనికి ప్రతిఫలంగా ఏం అందిస్తున్నాం?
0: But what is it we are giving in return to society?
1: అది మనం చక్కగా గుర్తించాలి.
0: దట్ వీ హావ్ టు రియలైజ్ క్లియర్లీ.
1: అది గుర్తించుకున్న తర్వాతనే మన యొక్క శక్తులంతా కూడాను సద్వినియోగపరచుకోవచ్చు.
0: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ దిస్, వీ కెన్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సమాజ సహాయం లేకుండా ఏ శక్తిని కూడాను తాను సాధించలేడు.
0: నో మ్యాన్ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ వితౌట్ ద అసిస్టెన్స్.
1: సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరిగాము.
0: We grow in society.
1: సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజంతోనే మన జీవితం అంతా కూడాను అభివృద్ధి అవుతుండాలి.
0: We progress in society.
1: సమాజమే లేకపోతే నీవే లేవు.
0: When there is no society, you don't exist.
1: ఒక్క చెట్టు అడవి కాదు.
0: Single tree will not make a forest.
1: ఒక్క మనిషి సమాజం కాదు.
0: Single person will not make society.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house will not make a village.
1: అనేక ఇల్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది.
0: Many houses make a village.
1: అనేక మంది చేరినప్పుడే సమాజం అవుతుంది.
0: Many make a society.
1: కానీ అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది.
0: Many trees make a forest.
1: కనుక మనం సమాజ జీవులము.
0: We are in society.
1: ఈ సమాజ జీవులము అనేటువంటి యొక్క సమదృష్టిని ఈనాడు మనము పోగొట్టుకున్నాం.
0: We have lost this social consciousness today.
1: వేస్టి వేస్టి వేస్టి.
0: We think of individual.
1: మనము సొసైటీతో ఉండాలి. సమష్టి స్వరూపం మనము.
0: We should be in collective form, సమష్టి సొసైటీ.
1: నీవు పుట్టక పూర్వమే నీ తల్లిదండ్రులు ఉన్నారు.
0: Your parents were there even before you were born.
1: కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క సమాజం నుంచినే నీవు పుట్టావు.
0: So you are born out of your parents that belong to society.
1: కనుక నీకు పూర్వమే ఉండినటువంటి వారికి నీవు దానికి తగినటువంటి ఒక కృతజ్ఞత అందించాలి కదా.
0: Should you not show gratitude to your parents who were present before your birth?
1: మానవుల లోపల స్వార్థమే పెరిగిపోయి,
0: today in human beings there is selfishness on the rise.
1: కొంత సమాజ దృష్టి అనేటువంటి విస్మరించి,
0: దే హావ్ ఫర్గాటన్ దిస్ సోషల్ మైండెడ్నెస్.
1: కృతజ్ఞత లేనటువంటి క్రూరులుగా తయారవుతున్నాం.
0: దే డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్, దే హావ్ బికమ్ క్రూయల్.
1: దానివల్లే మన యొక్క విద్య కానీ మన యొక్క శక్తి కాని మన యొక్క బుద్ధి కాని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి అవకాశం లేకపోతుండాలి.
0: సో దర్ ఇస్ నో స్కోప్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్
1: వైద్యులు భగవత్ స్వరూపులు.
0: డాక్టర్స్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వైద్యో నారాయణ హరిహి.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్.
1: కనుక నారాయణ నారాయణ స్వరూపులు వారు.
0: దట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నారాయణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై నారాయణ?
1: నారాయణ
0: నారాయణ.
1: నారా మీన్స్ సంస్కృతంలో వాటర్.
0: నారా ఇన్ సాంస్క్రిట్ మెంట్ వాటర్.
1: నయనం అనగా కన్నులు.
0: నయనం మెంట్ ఐస్.
1: నారాయణ స్వరూపులైనటువంటి డాక్టర్స్ ఇతరుల యొక్క కన్ను లోపల నీరు రాకుండా చూసుకోవాలి, అది నారాయణ.
0: డాక్టర్స్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నారాయణ. షుడ్ సీ దట్ నో వన్ షెడ్స్ ద టియర్ అవుట్ ఆఫ్ దేర్ ఐస్.
1: నారా నయనములు ఇతరుల కంటిదారులు కార్చకుండా మనం చూసుకోవాలి, అది నారాయణ యొక్క తత్వం.
0: దే షుడ్ సీ దట్ నో వన్ వుడ్ షెడ్ ఎ టియర్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ నారాయణ.
1: కానీ ఇది మా చేత అవుతుందా అని మీరు సందేహించనక్కర్లేదు.
0: బట్ డోంట్ డౌట్ వెదర్ ఇట్స్ పాసిబుల్.
1: నీ శక్తి కొలది నీవు చేయి.
0: యు డూ ఇట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: డూ
0: యువర్ బెస్ట్.
1: అంతే, దాని తర్వాత ఏమవుతుందో నీవు యోచించవద్దు.
0: బియాండ్ దట్ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్.
1: సిన్సియర్ గా నువ్వు చేయి.
0: యు వర్క్ సిన్సియర్లీ.
1: అదే, డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
0: దట్ ఈస్ డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
1: ఈ రకమైనటువంటి దీని కింద మనం జీవితంలో మనం ప్రవేశపెడితే జగత్తంతకును నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా ఉంటుంటారు.
0: If we lead the life in such a way, the whole world will be.
1: ఈనాటి మానవునికి యొక్క దుఃఖమునకు అశాంతికి మూల కారణం ఏమిటి?
0: What is the reason behind the grief of mankind?
1: సులభంగా మనం చెప్పవచ్చు.
0: We can say easily.
1: ఈనాటి మానవుడు గడిచిపోయినటువంటి దానిని గురించి విచారం చేస్తున్నాడు.
0: Man bothers himself of the past today.
1: రాబోయే దానిని గురించి విచారం చేస్తున్నాడు.
0: హీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్.
1: ఈ బలహీనతే మనలో ఉండేటువంటి.
0: దిస్ ఈజ్ ద వీక్నెస్ అమంగ్ అస్.
1: గడిచిపోయిన దానిని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బ్రూడింగ్ ఓవర్ ద
1: పాస్ట్? ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
1: నాట్ కమ్ బ్యాక్.
0: డోంట్ కమ్ బ్యాక్.
1: ఫ్యూచర్ డాక్టర్ చెప్పాడు. ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్
0: Doctor made a mention of future.
1: Churchill yokka story kuda cheppadu ippudu.
0: He also said the story of Churchill.
1: Future.
0: Future.
1: Future enti emiti?
0: What do you mean by future?
1: Repu.
0: That is tomorrow.
1: Repu anedi entidi mana jeevithamlo no surety.
0: Tomorrow is not a surety in our life.
1: Future enti emi deeniki tagginatundi oka sakshyam?
0: What is the witness for our future?
1: Future is not sure.
0: Future is uncertain.
1: ఏ నిమిషమో, ఎప్పుడు, ఎక్కడో.
0: ఎనీ మూమెంట్ వేర్ హౌ వీ కాన్ డిసైడ్.
1: కాన ఈ యొక్క ఫ్యూచర్ విషయము డూ నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్.
1: పాస్ట్ ఫ్యూచర్ రెండింటిని వదిలిపెట్టి ప్రజెంట్ ను నీవు థింక్ చేయి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లీవ్ ది పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెసెంట్, ఇట్ ఇస్ ఆమ్ని ప్రెసెంట్.
1: పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ద పాస్ట్ రిజల్ట్స్ ఆర్ ఇన్ ద ప్రెసెంట్.
1: ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్రెసెంట్.
1: ఇప్పుడు ఏ విత్తనం నాటామో పూర్వం అదే వృక్షం వస్తుంది.
0: ద సీడ్ దట్ యు సో టుడే విల్ గివ్ ద
1: ఫ్రూట్. ఏ విత్తనం ఉండినో అది ఈనాడు వృక్షంగా ఉంటుండాలి.
0: ఇట్ ద ట్రీ ఆఫ్ టుడే హాస్ కమ్ అవుట్ ఆఫ్ ది సీడ్ యెస్టర్డే.
1: కనుక ప్రెజెంట్ లోపల పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా ఉంటుండాలి.
0: సో ఇన్ ద ప్రెసెంట్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ప్రెసెంట్.
1: కాబట్టి ప్రెజెంట్ నీవు సక్రమంగా చేయి.
0: సో యు థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ ప్రాపర్లీ.
1: ఆ ప్రెజెంట్ నీవు సక్రమంగా తీసుకుంటే ఈ విచారానికి అవకాశమే లేదు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యూ డోంట్ నీడ్ టు బాదర్.
1: పాస్ట్ ను చింతించుకుని ఫ్యూచర్ ను చింతించుకుంటూ ప్రెసెంట్ ను వదిలిపెడుతున్నాము, దాని వల్లే దుఃఖానికి గురి అవుతున్నాం.
0: వీ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్, వరీ అబౌట్ ద ఫ్యూచర్, దేర్ఫోర్ వీ సఫర్ ఇన్ ద ప్రెసెంట్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ వైద్య విధానం లోపల
0: ఇన్ ద మెడికల్ ప్రొసీజర్స్.
1: నేను డాక్టర్ కాదు,
0: స్వామి ఇస్ నాట్ డాక్టర్.
1: కానీ మీరందరూ డాక్టర్స్ కనుక కొంత విషయాన్ని కూడా మీరు చక్కగా యోచించాలి.
0: Since you are all doctors, you should think of this area also.
1: Yavarevari swarthanni puraskarinchukoni varu ee subject lopala specialize chestunnaru.
0: Basing on the selfish interest, they specialize in an area.
1: Onnadi oke heart.
0: Only one heart exists.
1: Ee heart lopala 100 specialized untunnayi.
0: In this heart there are 100 specialties.
1: ఒకరు చిన్న వాల్వ్స్, ఇంకోరు పెద్ద వాల్వ్, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్పెషలైజ్ చేస్తున్నారు.
0: స్మాల్ వాల్, బిగ్ వాల్, ఈచ్ వన్ స్పెషలైజెస్ ఆన్ ది ఈచ్ ఆఫ్ ది వాల్వ్.
1: ఇంట్లో కొంత సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు.
0: దేర్ ఆర్ సమ్ దట్ స్పెషలైజ్ ఆన్ సెల్స్,
1: ఈ సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేస్తుంటే ఇంకోటి ఏమైనా వచ్చిందంటే వాడు ఎక్కడ ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి.
0: యాజ్ దే స్పెషలైజ్ ఆన్ సెల్స్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ కాంప్లికేషన్ దే హావ్ టు కన్సల్ట్ డిఫరెంట్ డాక్టర్.
1: నా ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషలైజ్ అనేటువంటి దాన్ని హార్ట్ ను ముక్కలు ముక్కలు చేయకుండా హార్ట్ అంతా ఒకటిగా మనం స్పెషలైజ్ చేయాలి.
0: దేర్ఫోర్ స్వామీస్ ఒపీనియన్ ఇస్ దట్ ది స్పెషలైజేషన్ షుడ్ నాట్ లీడ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది హార్ట్, ఇట్ షుడ్ యూనిఫై ద హార్ట్.
1: ఒక్కదాని నీవు సెల్స్ చూడగలవు,
0: యూ కెన్ సీ ఎ సెల్,
1: కానీ వాల్స్ పనిచేయలేదంటే నీవు ఇంకో డాక్టర్ నీవే పంపాలి.
0: బట్ వెన్ వాల్స్ డోంట్ ఫంక్షన్ యూ షుడ్ డైరెక్ట్ హిమ్ టు అనదర్
1: డాక్టర్. అయిపోయి కూడా నీవు ఇంకో డాక్టర్ దగ్గర పంపటము ఇది అవమానం కదా.
0: బీయింగ్ ఎ డాక్టర్ యువర్ సెల్ఫ్ యూ డైరెక్ట్ ది పేషెంట్ టు అనదర్ డాక్టర్, ఈజ్ ఇట్ నాట్ షేమ్ఫుల్?
1: కనుక నీవు డాక్టర్ హార్ట్ స్పెషలైజ్ చేశావు,
0: యూఆర్ స్పెషలిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్,
1: అన్ని నీ చేతిలో పెట్టుకో,
0: ఎవ్రీథింగ్ యూ షుడ్ నో,
1: ఏ జబ్బు వచ్చినా నీవు అదని నివారణ చేయడానికి పునుకో,
0: యూ షుడ్ బి ఏబుల్ టు క్యూర్ ఎనీ డిసీజ్.
1: ఆ రకమైనటువంటి దీని కింద ఉంటుండాలి,
0: యూ షుడ్ బి ఇన్ దాట్ పొజిషన్.
1: స్పెషలైజ్ అనేటువంటిది చాలా జగత్తునే చాలా ఇది చేస్తూ వస్తుండాలి.
0: ది స్పెషలైజేషన్ ఇస్ స్పాయిలింగ్ ద వరల్డ్ టుడే.
1: స్పెషలైజ్ అనేటువంటిది ఉండకూడదు,
0: దేర్ షుడ్ నాట్ బి స్పెషలైజేషన్.
1: జనరల్ అనేటువంటిది చేయాలి,
0: వన్ షుడ్ బి జనరల్ డాక్టర్.
1: దాంట్లో అన్నింటి ఎందుకు దీన్ని మనం ఆరితేరాలి.
0: బీయింగ్ ఎ జనరల్ డాక్టర్ యూ విల్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా.
1: ఇంకొకటి, మన హార్ట్ మనకి ఎంత టీచ్ చేస్తుండదో చక్కగా యోచించేయండి.
0: యూ ఆల్సో థింక్ ఆఫ్ ద హార్ట్ దట్ గివ్స్ గుడ్ టీచింగ్.
1: కానీ మనం టైర్డ్ అయిపోతున్నాము,
0: బట్ వీఆర్ టైర్డ్,
1: మనం చాలా విసిగెత్తుతున్నాము,
0: వీఆర్ డిస్గస్టెడ్,
1: చాలా వీక్ అయిపోతుంటున్నాము,
0: వీ బికమ్ వీక్.
1: కానీ దేనివల్ల?
0: వై?
1: నిర్విరామ కృషి చేస్తున్నాము, దానివల్ల మనకు టైర్డ్ అయిపోతున్నాము.
0: బికాజ్ వీ డూ వర్క్ కంటిన్యూస్లీ, దేర్ ఫోర్ వీ గెట్ టైర్డ్.
1: మరే పిచ్చివాడా, నిర్విరామ కృషియే నీ యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం అని హార్ట్ మనకు బోధిస్తుండాలి.
0: ది హార్ట్ టీచర్స్ దిస్ లెసన్, ది కంటిన్యూస్ వర్క్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ యువర్ లైఫ్, దట్ ఇస్ ద లెసన్ టాట్ బై ది హార్ట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుష్యులు ఇంతకుడు కర్మతో చేరినటువంటి వాడు.
0: ద హ్యూమన్ సొసైటీ ఈస్ బౌండ్ బై యాక్షన్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ ఫర్ రైచియస్ యాక్షన్.
1: కనుకనే నీవు కర్మాచరణ కోసం నీవు జన్మించావు,
0: దేర్ ఫోర్ యూఆర్ బోర్న్ ఫర్ యాక్టివిటీ.
1: కర్మ చేయవలసినటువంటి నీ కర్తవ్యము,
0: యూ షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: అంతేకాని టైర్డ్ అయిపోయినామని నీవు ఇమాజినేషన్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ ఇమాజిన్ దట్ యు ఆర్ టైర్డ్
1: అని హార్ట్ మనకు బోధిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ద లెసన్ టాట్ బై ది హార్ట్.
1: ఎట్లా?
0: హౌ?
1: హార్ట్ నిరంతరము కొడుతూనే ఉంటుండాలి, పనిచేస్తూ, దీనికి రెస్ట్ లేదు.
0: హార్ట్ బీట్స్ కంటిన్యూస్లీ, ఇట్ హాస్ నో రెస్ట్.
1: అయితే దానికి ఒక రెస్ట్ ఉంది.
0: బట్ ఇట్ టూ హాస్ గాట్ ఎ రెస్ట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్.
1: టక్ టక్ టక్ టక్ టక్ టక్ ఈ టక్ టక్ రెండు టక్కులకు మధ్యలో ఒక రెస్ట్ ఉంటుండాలి. ఈ పనిచేసి ఈ బ్లడ్ కొంచెము బ్యాడ్ బ్లడ్ గా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్ ద బ్లడ్ బికమ్స్
1: బ్యాడ్ బ్లడ్. అక్కడికి పోయి చేరుతుంది,
0: బ్యాడ్ బ్లడ్ రీచెస్ హార్ట్.
1: అక్కడ ఆ సెల్ ఫుల్ అయ్యేంత వరకు కూడా రెస్ట్ దానికి.
0: ద సెల్ విల్ బి అండర్ ద రెస్ట్ అంటిల్ ఇట్ ఇస్
1: ఫుల్ అయిన తర్వాత తిరిగి ప్రారంభం చేస్తుంది.
0: ద మూమెంట్ ఇస్ ఫుల్ ఇట్ స్టార్ట్స్ వర్క్.
1: అక్కడ నుంచి పంప్ కొట్టి
0: దెన్ ఇట్ పంప్స్
1: లంగ్స్ కు పంపిస్తుండాలి.
0: ఇట్ సెన్స్ ఇట్ టు లంగ్.
1: ఈ లంగ్స్ అంతా కూడా అక్కడ ప్యూరిఫై చేస్తుండాలి.
0: లంగ్స్ ప్యూరిఫై ద బ్లడ్.
1: ఆ ప్యూరిఫై చేసి మరొక వైపు దీనికి పంపిస్తుండాలి.
0: దెన్ ఇట్ విల్ సెండ్ టు అనదర్ సైడ్.
1: ఇవన్నీ కూడా దానికి రెస్టే.
0: ఆల్ దిస్ అమౌంట్స్ టు రెస్ట్.
1: ఈ రెస్ట్ లేకుండా పోలేదు.
0: దెర్ ఈస్ నో డౌట్.
1: నా పనిలోనే నాకు రెస్ట్ ఉండాలి అని చెప్తుండదు ఈ హార్ట్.
0: ది హార్ట్ టీచర్స్ యూ ద లెసన్ దట్ దేర్ ఇస్ రెస్ట్ వైల్ ఎట్ వర్క్.
1: పిల్లలు కూడా నేను చెప్తుంటాను.
0: దట్స్ వాట్ స్వామి టెల్స్ టు స్టూడెంట్స్.
1: స్వామి 4 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు వరకు మేము చదువుతుంటాము, మాకు రెస్టే లేదే అనుకుంటారు.
0: దే టెల్ స్వామి వీ గెట్ అప్ ఎట్ 4 o'clock అండ్ రీచ్ 11 o'clock ఇన్ ద నైట్. వీ హావ్ నో రెస్ట్.
1: రెస్ట్ అంటే ఏమిటి?
0: What do you mean by rest?
1: పడక వేసుకుని పండుకోవటం రెస్ట్.
0: Is it simply to lie down on the bed?
1: Change of work is rest.
0: Swami says, change of work is rest.
1: అదే విధంగానే ఇక్కడ change of work జరుగుతుంటుండాలి హార్ట్ లో.
0: Similarly in the heart there is change of work.
1: ఈ యొక్క సెల్ ఫుల్ అయ్యేంత వరకు రెస్ట్ గా ఉంటుంది. అది అయితేనే మరి తిరిగి పంప్ కొడుతుంటుంది.
0: The cell will be at rest until it is full. Thereafter it pumps up.
1: కనుక ఇంత సూక్ష్మంగా జరిగిపోతుంటుండాలి.
0: ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ సటిల్ వే.
1: ఈ బ్లడ్ సెల్స్ ఒక్కొక్క చిన్న సెల్స్ లో కూడా ఎంతో పని జరుగుతుంటుండాలి.
0: ఇన్ బ్లడ్ సెల్స్ ఇన్ ఎవ్రీ మైన్యూట్ సెల్ దర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్.
1: ఎవరు కూడా ఈ యొక్క సృష్టి రహస్యాన్ని గుర్తించుకోలేరు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ నేచర్.
1: బాడీ అంతా బ్లడ్ సెల్స్.
0: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ సెల్స్.
1: ఒక్క సెల్ లోపల ఏమిటిండదో అన్ని సెల్స్ లోపల కూడా అదే పవర్ ఉంటుండాలి.
0: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ సెల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అదర్ సెల్స్ ఆల్సో.
1: ప్యూరిఫై చేస్తుండాలి.
0: It purifies.
1: Yenta dinni action chestundali.
0: It also
1: takshaname okadaniki otti tyagam chestundali.
0: Each cell sacrifices for the other.
1: ఈ త్యాగం అనేటువంటిది మానవునికి బోధన చేస్తుండాలి.
0: లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ టాట్ టు హ్యూమానిటీ.
1: ఆ త్యాగం చేసినప్పుడే మనకు క్షేమం చేకూరుతుండాలి.
0: వెన్ వీ సాక్రిఫైస్ ది వెల్ఫేర్ ఇస్ ఎన్షోర్డ్.
1: నా చెయ్యి ఉంది, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుండాలి.
0: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ దేర్ ఇన్ ద హ్యాండ్.
1: క్షణానికి ఇక్కడ బ్లడ్ దాన్ని వదిలిపెట్టి పోతుండాలి, త్యాగం చేస్తుండాలి.
0: ద మూమెంట్ After the moment the blood leaves that place, it sacrifices.
1: అది త్యాగం చేయకుండా బ్లడ్ అక్కడే గిలిపితే బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If it does not sacrifice, the blood clots, you find the boil there.
1: అది మనకు రోగంగా రూపొందుతుంది.
0: That becomes the disease.
1: త్యాగం వల్ల ఎంత క్షేమం జరుగుతుందాది.
0: Only out of sacrifice there will be security.
1: మన జీవితమనేటువంటిది ముందుకు నడచాలనుకుంటే త్యాగం త్యాగం త్యాగం.
0: If we go ahead in life, the sacrifice is necessary.
1: న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు.
0: No action, no society, no position, no wealth would ensure this eternity other than sacrifice.
1: అమృతత్వమానసు.
0: It's only sacrifice. It takes you to eternity.
1: Immortality.
0: What is the way to immortality? What is the way to immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immoralities మనం పోగొట్టుకోవాలి.
0: We should get rid of immorality.
1: మనము పిల్లలంతా బాగా తెలుసును, స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు.
0: స్టూడెంట్స్ నో దిస్, దే లెర్న్ స్విమ్మింగ్.
1: ఒక స్విమ్మింగ్ పూల్ లో పడతారు,
0: జంప్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్.
1: కానీ ముందు జలమును వెనుక్కు నెట్టినప్పుడే నీవు ముందుకు పోతావు.
0: వెన్ యూ పుష్ ద వాటర్ బిహైండ్ యూ విల్ బి ఏబుల్ టు గో అహెడ్.
1: అది పుష్ చేయకుండా ఉంటే నీవు ఉన్న చోట్లే ఉంటావు.
0: ఇఫ్ యూ డోంట్ పుష్ వాటర్ లైక్ దాట్ యూ విల్ రిమైన్ దేర్ వేర్ యు ఆర్.
1: మనం నెట్టుతూ పోవాలి, అదే త్యాగం చేస్తూ రావాలి.
0: When you push behind the water, that is sacrifice. Either good or bad. Everything you have to sacrifice. What great task is undertaken by the body? Think of this. We eat, we take food. Everything works selflessly.
1: ఈ సెల్ఫ్లెస్ అనేటిదానికి ఈ పంచేంద్రియ యొక్క తత్వాన్ని చక్కగా ఉదాహరణగా తీసుకోవాలి.
0: This selflessness, we should understand, taking the body.
1: ఈ టంబ్లర్ లో ఒక జ్యూస్ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ జ్యూస్ హియర్.
1: కానీ ఆ జ్యూస్ యొక్క టేస్ట్ ఈ టంబ్లర్ కు తెలియదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై ద టంబ్లర్.
1: దానిలో ఒక స్ట్రా వేస్తాం.
0: వి పుట్ ఎ స్ట్రా దేర్ ఇన్ ద టంబ్లర్.
1: ఈ స్ట్రా వేసేసి దాని నోట్లో పెట్టుకుంటాం.
0: త్రూ ది స్ట్రా అండ్ యూ కీప్ ఇట్ దేర్ ఇన్ యువర్ మౌత్.
1: స్ట్రా ద్వారా మనం ఈ జ్యూస్ లోపల పీల్చుకుంటున్నాము.
0: త్రూ ద స్ట్రా యూ సిప్ ది జ్యూస్.
1: కానీ ఆ యొక్క జ్యూస్ యొక్క టేస్ట్ స్ట్రా కూడా తెలియదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఈస్ నాట్ నోన్ టు ద స్ట్రా.
1: నాలుగు మాత్రమే తెలుస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ద టంగ్ ద టేస్ట్.
1: నాలుగు టేస్ట్ చేస్తుంది కానీ తాను ఎంజాయ్ చేయటం లేదు.
0: టంగ్ మియర్లీ టేస్ట్ బట్ ఇట్ డజంట్ ఎంజాయ్.
1: అయ్యో ఇది తీయగుంటుందని అని లోపలికి జఠరాగ్ని పంపుతుంది.
0: ద టంగ్ ఎంజాయ్స్ ఇట్ టేస్ట్, ఫైండ్స్ ఇట్ స్వీట్ అండ్ సెండ్స్ ఇట్ ఇన్ ది స్టమక్.
1: అది ఏమైనా సరైన టేస్ట్ లేకపోతే తీసి బయటకు పంపించేస్తుంది.
0: ఇఫ్ ది టేస్ట్ ఈస్ నాట్ గుడ్ ఇట్ వామిట్స్.
1: తాను టేస్ట్ చూస్తున్నదే కానీ అనుభవించటం లేదు.
0: ఇట్ మియర్లీ టేస్ట్, ఇట్ డజంట్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: మన హార్ట్ ఒక టంబ్లర్.
0: ద హార్ట్ ఈజ్ ఎ టంబ్లర్.
1: దీంట్లో లైఫ్ అనేటువంటి జ్యూస్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ది జ్యూస్ ఆఫ్ లైఫ్.
1: కానీ ఆ హార్ట్ కి ఏమి తెలియదు.
0: ద హార్ట్ డజంట్ నో దాట్.
1: దాంట్లో పైప్స్ అనేటువంటి ఇంత కూడా స్ట్రాలు వేస్తున్నాయి.
0: ఇట్ పుట్స్ ద స్ట్రాస్ ఆఫ్ పైప్
1: సర్వత్రా కూడా సప్లై చేస్తుంటుండాలి.
0: ఇట్ సప్లైస్ ఆల్ ఓవర్.
1: కానీ ఆ పైప్స్ కూడా తెలియదు.
0: బట్ ద పైప్స్ డోంట్ నో దిస్.
1: కానీ బుద్ధి అది టెస్ట్ చేస్తుంటారు.
0: ది ఇంటెలెక్ట్ టెస్ట్.
1: ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, డిస్క్రిమినేషన్ చేస్తుంది.
0: ఇట్ డిస్క్రిమినేట్స్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
1: చేస్తుంది కానీ తాను కూడా ఎంజాయ్ చేయదు.
0: ఇట్ డస్ బట్ ఇట్ డజంట్ ఎంజాయ్.
1: దానంత లైఫ్ సోర్స్ దానికి పంపిస్తుంది.
0: ఇట్ సెండ్స్ టు ది లైఫ్ ఫోర్స్.
1: అదే సోర్స్ నాట్ ఫోర్స్.
0: దట్ ఈస్ ది సోర్స్ అండ్ నాట్ ఫోర్స్.
1: బయట నుంచి వచ్చేటువంటిది ఫోర్స్.
0: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇస్ ఫోర్స్.
1: లోపల నుంచి వచ్చేది సోర్స్.
0: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ విదిన్
1: సోర్స్ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ది సోర్స్.
1: అదే స్ప్రింగ్.
0: దట్ ఈస్ ద స్ప్రింగ్.
1: ఆ స్ప్రింగ్ కి ఏమాత్రం కూడా అడ్డు ఉండదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్టకల్ టు ద స్ప్రింగ్.
1: అదే దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
0: దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ God's nature.
1: ఎన్ని రకమైనటువంటి సెల్స్, ఎన్ని రకమైనటువంటి నర్వ్స్, ఎన్ని రకమైనటువంటి ఇవి ఎంత పని చేస్తున్నాయి.
0: The cells in the nerves work in many ways.
1: ఒక తట్టు మజిల్స్ పెంచుతుండాలి.
0: They develop muscles on one hand.
1: నర్వ్స్ కింద స్ట్రెంగ్త్ ఇస్తుండాలి.
0: It offers strength to the nerves.
1: ఒక తట్టు పంచేంద్రియం కూడా ప్రకటింపజేస్తుండాలి.
0: All the five senses are expressed.
1: కన్నులను చూపుతుండాలి.
0: The eyes watch.
1: నాలుకకు రుచిస్తుంటుండాలి.
0: The eyes see.
1: అంతా కూడా
0: ఒక
1: డివైన్ సోర్స్.
0: All these things are obtained out of the divine source.
1: అది ఎవ్వరు కూడాను చెప్పలేరు.
0: No one can explain.
1: కానీ ఈనాటి మానవులంతా వైజ్ఞానికులంతా కూడాను ఇది లా ఆఫ్ నేచర్ అంటున్నారు.
0: But the human beings and scientists today call it as law of nature.
1: ఈ లా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got this law?
1: ఈ లాని నిర్ణయకర్త ఒకరు ఉన్నారు కదా.
0: There's one that has decided this law.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండదు, దీన్ని ఎవరు చేసిన వాడు ఒకరు ఉన్నాడు కదా.
0: Here is a tumbler. There's certainly one that made this tumbler.
1: ఈ వెండి రెడీమేడ్ టంబ్లర్ గా రాలేదు.
0: This silver tumbler has not come on its own.
1: Silver bhagavad srishti.
0: The silver is God's creation.
1: The tumbler goldsmith srishti.
0: The tumbler is the creation of the goldsmith.
1: కనుక దీనికి ప్రపంచంలో కూడాను వాటర్ అండ్ మడ్ ఈ రెండు కూడాను భగవత్ సృష్టి.
0: In the world, the water and the mud are God's creation.
1: కానీ వాటర్ మడ్ రెండు మిక్స్ చేసి పాటర్ ప్లేట్ పాటర్ చేస్తున్నాడు.
0: The water and mud are mixed by the potter, made into a pot and the
1: పాటకు సృష్టికర్త పాటర్.
0: The creator of the pot is the potter.
1: కానీ పంచభూతములకు సృష్టికర్త భగవంతుడు.
0: The five elements are created by God.
1: ఇంకొకరు ఈ విధమైనటువంటి సృష్టిని చేయలేరు.
0: No one
1: can undertake such creation. ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ఎక్కువ వినియోగం చేస్తున్నారు.
0: But man relies on the physical faculties more.
1: అయితే ఈ ప్రాకృతమైనటువంటి రెండు శక్తులు కూడా ఉపయోగంగానే ఉంటున్నాయి.
0: However, the secular physical forces are also needed.
1: వైజ్ఞానికుడు సుఖాన్ని కోరినటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు.
0: ద సైంటిస్ట్ హూ ఇస్ ఆఫ్టర్ కన్వీనియన్స్ డిస్కవర్స్ ఏరోప్లేన్.
1: ధైర్య సాహసంతో ఉన్నటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు.
0: ద మ్యాన్ విత్ వేలర్ అండ్ కరేజ్ డిస్కవర్స్ ఏరోప్లేన్.
1: కానీ భయంగా ఉన్నటువంటి వాడు హెలికాప్టర్ దాంట్లో నుంచి పారాచ్యూట్ నుంచి కనిపెడతాడు.
0: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్ డిస్కవర్స్ పారాచ్యూట్ టు డ్రాప్ డౌన్.
1: బలహీనుడు పారాచ్యూట్ కనిపెడుతున్నాడు, ధైర్యవంతుడు ఏరోప్లేన్ కనిపెడుతున్నాడు.
0: ద మ్యాన్ ఆఫ్ కరేజ్ డిస్కవర్స్ ఏరోప్లేన్. ద మ్యాన్ అవుట్ ఆఫ్ ఫియర్ డిస్కవర్స్
1: రెండు విధమైనటువంటి ఉపయోగములే.
0: బోత్ ఆర్ ఆఫ్ ఇమెన్స్ యూజ్.
1: అయితే ఒకటి ప్రమాదమును తప్పించేటువంటిది, ఒకటి ప్రమాదం పుట్టించేటువంటిది.
0: వన్ లీడ్స్ టు ద డేంజర్, ద అదర్ వన్ హెల్ప్స్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద డేంజర్.
1: కనుక మనం ప్రమాదమును తప్పించేటువంటి యొక్క దీని కింద మనం తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి అవుట్ ఆఫ్ డేంజర్.
1: మనం ఎప్పుడు కూడా నిరాశకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఫ్రస్ట్రేటెడ్ ఎట్ ఎనీ టైం.
1: నమ్మినా నమ్మకపోయినా నా యొక్క విషయంలో మీకు చెప్తున్నాను.
0: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి ఈస్ టెలింగ్ ఆఫ్ హింసెల్ఫ్.
1: నాకు ఏ వరీ కూడా లేదు.
0: స్వామి హాస్ నో వరీ. ఎఫర్ట్
1: హాస్పిటల్ కడుతున్నామే.
0: Such a big hospital is built.
1: జోగారావు చెప్పేవాడు.
0: జోగారావు యూస్
1: స్వామి ఇంత పెద్ద ప్లాన్ వేశామే, మన బ్యాంకు లో డబ్బు లేదే, ఎట్టి ఇది అవుతుంది, ఏమి చెబుతుంది అని చాలా భయపడేటువంటి వాడు.
0: జోగారావు యూస్ టు సే, వీ డిసైడ్ ఎ వెరీ బిగ్ ప్లాన్, దేర్ ఇస్ నో మనీ ఇన్ ద బ్యాంక్, హౌ డూ వీ డూ దాట్.
1: మనం చేసేది మంచి కార్యము.
0: వాట్ ఎవర్ వీ డూ ఇస్ గుడ్ థింగ్.
1: మనం పరోపకార నిమిత్తమే మనం పాటుపడుతున్నాం.
0: వీఆర్ వర్కింగ్ ఫార్
1: నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ.
0: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ స్వామి.
1: కనుక అంత కూడా ప్రపంచం కోసం చేస్తున్నాము.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ ద వరల్డ్.
1: ఈ బలహీనతకు చోటు ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్
1: తప్పక జరుగుతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: కాన్ఫిడెన్స్,
0: దట్ కాన్ఫిడెన్స్.
1: ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? మనము మంచి కార్యం చేయడానికని సత్సంకల్పం వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది.
0: వెన్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్, వెన్ యూ హ్యావ్ గట్ గుడ్ థాట్స్, ద గుడ్ విల్, యూ విల్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్.
1: ఇది టంబ్లర్.
0: Here is a tumbler.
1: దీంట్లో హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలి.
0: హియర్ దేర్ ఇస్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్.
1: తృప్తికరమైన జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి మానవుడు హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలని ఆనందిస్తాడు.
0: A man with satisfaction will feel very happy because the tumbler is half full of water.
1: తృప్తి లేనటువంటి వాడు అయ్యో హాఫ్ ఎంప్టీగా ఉంది అనుకుంటాడు.
0: The dissatisfied fellow says that the tumbler is half empty.
1: కనుక మనం ఎంటీకి మనం చోటు ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎంప్టీనెస్.
1: ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అయినా కూడా మనం సంతృప్తి పడాలి.
0: వీ షుడ్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఆ విధమైనటువంటి తృప్తి ఉండినప్పుడు ఎంత పని అయినా మనం చేయొచ్చు.
0: విత్ దట్ సాటిస్ఫాక్షన్ వీ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: చాలా మంది డాక్టర్స్ అంతా నిన్నటి దినం కూడాను చాలా రిపోర్ట్ చెప్పారు, ఇది ఎట్ట సాధ్యం అవుతుంది, ఎట్ట సక్సెస్ అవుతుంది, ధనం కావాలి, ఎంతో ఏం చెయ్యాలి, మనం అంతా నూతనమైనటువంటి యొక్క పనిముట్లంతా కొనాలి, మనం లోన్ తీసుకుంటాం, లోన్కంతా ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ తర్వాత ఇంకా మనం సంపాదించేది ఏమిటి అని అనేక డౌట్స్ కింద వాళ్ళు కొంత ప్రబోధించుతూ వచ్చారు.
0: మెనీ డాక్టర్స్ సబ్మిటెడ్ ఇన్ ద రిపోర్ట్స్ యెస్టర్డే ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్. Lot of money is to be spent. There's lot of expenditure here. Even if you take the loan, interest has got to be paid.
1: Kaakunda ee naati doctors yokka paristhiti kodunu chaala paapam kashta sthithilo untundadi.
0: The position of doctor is also difficult to a certain extent.
1: Okka seat kavalante 10 lakhs manam kattali.
0: For one medical seat one has to pay 10 lakhs.
1: ఈ 10 లాక్స్ మనం డొనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ 5 సంవత్సరం జరిగేదానికి తిరిగి ఒక 5 లాక్స్ అయిపోతుంది.
0: After paying 10 lakhs as capitation, one has to pay 5 lakhs to pass the exam.
1: 15 lakhs kudutu thanu pass chesin tarvata sampayinchali kada.
0: He has to earn 15 lakhs which he has spent for his study.
1: Vaani manasulo ade untuntadi, nenu 15 lakhs spend chesanu, dani ettaina sampadinchali.
0: All this is there in his mind. I spent 15 lakhs to study this. I should earn it back.
1: Sahajame papamu.
0: It's quite natural.
1: తల్లిదండ్రులు ఏ అప్పులో ఏ సప్పులో చేసి వీనికి చీటిప్పించారు.
0: పేరెంట్స్ బారోడ్ మనీ అండ్ దెన్ ఎడ్యుకేటెడ్ హిమ్.
1: ఆ వరిని కొంచెం తప్పించుకోవడానికి సహజంగానే వస్తుంటారు.
0: టు గెట్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీ హీ ఎర్న్స్.
1: కనుక ఈ తప్పు ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ మిస్టేక్ ఇస్ దాట్?
1: అనగా ఇక్కడ మరికొన్ని కొన్ని సర్దుబాటు చేయాలి.
0: హియర్ వీ హావ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్.
1: ఈ మెడికల్ కాలేజీ లోపల,
0: ఇన్ మెడికల్ కాలేజెస్,
1: ఎవడో ఒకటి 10 లక్షలు ఇస్తే వాడంతా కూడా చేర్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అడ్మిట్ ఎనీ వన్ హూ పేస్ 10 లాక్స్.
1: దానికి అర్హుడైనటువంటి వాడినే చేర్చుకోవాలి.
0: వీ హావ్ టు అడ్మిట్ ఎలిజిబుల్ వన్.
1: ఆ శక్తి, ఆ యొక్క కెపాసిటీ, ఆ విధమైనటువంటి ఇంట్రెస్ట్, ఆ విధమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడిని చేర్చుకోవాలి.
0: వీ హావ్ టు అడ్మిట్ ద వన్ విత్ దట్ కెపాసిటీ, విత్ దట్ నాలెడ్జ్ అండ్ ది ఇంట్రెస్ట్.
1: అలాంటి వాడు అభివృద్ధి వచ్చినప్పుడు చాలా బాగుపడతాడు.
0: వెన్ సచ్ పీపుల్ ఆర్ అడ్మిటెడ్ దే విల్ సర్టన్లీ బి గుడ్.
1: ఈనాడు అట్టివి జరగటం లేదు.
0: సచ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ టుడే.
1: లాక్స్ అయినా ఇవ్వాలి, రికమెండేషన్ అయినా కావాలి.
0: ఐదర్ దే షుడ్ పే లాక్స్ ఆర్ షుడ్ హ్యావ్ రికమెండేషన్.
1: వాడు ఎన్ని 5 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి వాడు 12 సంవత్సరాలు తీసుకుంటాడు.
0: ద వన్ హూ హాస్ టు గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ 5 ఇయర్స్ హీ విల్ టేక్ 12 ఇయర్స్.
1: అలాంటి వాడిని చదివించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ సచ్ ఎ ఫెలో?
1: కాబట్టి ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం క్వాలిటీని కోరాలి కానీ క్వాంటిటీని చేరుకోవచ్చు.
0: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ థింక్ ఆఫ్ క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: పూర్వకాలం లోపల ఎంతో శ్రమ పడేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు వర్క్ హార్డ్.
1: 18 అవర్స్ టేక్ 18 అవర్స్ చదివేటువంటి వాడు మెడికల్.
0: The medical graduate used to study for 18 hours in the olden days.
1: కాని వాడు చక్కగా ఉత్తీర్ణుడు కాదు.
0: Unless they study, they never pass.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాడు,
0: but unfortunately today,
1: చదవనక్కర్లేదు,
0: they don't need to read.
1: పాస్ అవుతుంటాడు.
0: They are sure to pass.
1: ఇలాంటి డాక్టర్స్ రావటం వల్లే దేశంలో చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: బికాస్ ఆఫ్ సచ్ డాక్టర్స్ దేర్ గ్రేట్ డేంజర్.
1: అందరూ అట్ట కాదు, చాలా మంచి వారు ఉంటున్నారు.
0: All are not like that. There are many, many good people.
1: కనుక మన డాక్టర్స్ అంతా ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి?
0: సో వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి డన్ బై అవర్
1: డాక్టర్? దాన్ని అంతా కొంచెం చక్క చేయాలి.
0: దే షుడ్ రెక్టిఫై సచ్ డిఫెక్ట్స్.
1: ప్రభుత్వం కొంచెం ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ద్వారా కూడా ఇవన్నీ కొన్ని మార్పులు తెప్పించాలి.
0: దే షుడ్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ బ్రింగ్ చేంజ్.
1: దట్ ఇస్ మీ డ్యూటీ.
0: దట్ ఈస్ యువర్ డ్యూటీ.
1: అప్పుడే దేశం బాగుపడుతుంది.
0: దెన్ కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
1: ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ కూడా మనకు అక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ మెనీ హాస్పిటల్స్.
1: ఎంత సులభంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.
0: యూ కెన్ ట్రీట్ ఈజీలీ.
1: నా ఉద్దేశం మీరు ధనం కోసం మీరు పాటు పడకండి, బాధపడకండి.
0: స్వామిస్ ఒపీనియన్ ఇస్ యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మనీ.
1: ప్రేమతో మీ యొక్క పేషెంట్ ను డ్యూటీ ఇస్ గాడ్ అని ప్రేమతో మీరు చేయండి.
0: యూ ట్రీట్ యువర్ పేషెంట్ ఫుల్ ఆఫ్ లవ్, ద డ్యూటీ ఇస్ గాడ్.
1: ఈ లవ్ అనేటువంటిది కూడా ఏదో ఒకటి పుచ్చుకునేటువంటి యొక్క దీంతో కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: దిస్ లవ్ ఇస్ నాట్ మియర్లీ టు టేక్, ఇట్ షుడ్ బి గివ్ అండ్ టేక్.
1: నీవు దానికి ఛార్జెస్ చేయి.
0: యూ కెన్ చార్జ్.
1: కానీ చేసే సమయంలో ప్రేమతో చేయి.
0: బట్ వైల్ డూయింగ్ ఇట్ డూ ఇట్ విత్ లవ్.
1: ఇది సరైనటువంటి మార్గంగా ఉంటుంటారు.
0: దిస్ ఇస్ ది కరెక్ట్ పాత్.
1: అన్ని కేసులు కూడా సక్సెస్ అవుతాయి.
0: ఆల్ కేసెస్ ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: మన ప్రేమను పట్టే పేషెంట్ కూడా చాలా ఆనందిస్తారు.
0: బేసింగ్ ఇన్ అవర్ లవ్ ద పేషెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కనుక మనము స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే. ఈ రకమైన ప్రేమతో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ విత్ సచ్ లవ్.
1: కానీ కొంతమంది పాపం చాలా శ్రమపడి చాలా టైర్డ్ అయిపోతారు.
0: But many people work hard and they are tired.
1: అది నిజమే. దానికి తగిన విశ్రాంతి కూడా ఉంటుండాలి.
0: They need rest also.
1: మన అమెరికన్ డాక్టర్ చెప్పాడు.
0: The American doctor said.
1: స్వామి చెప్పిన దాన్నంతా కోట్ చేశాడు.
0: He quoted Swami profusely.
1: మనం మంచి మాటలు మాట్లాడాలి.
0: We should speak.
1: You cannot always oblige, you can speak always obligingly అన్నాడు.
0: You cannot always oblige, you can talk obligingly.
1: మనము ఆ విధంగానే మనం మాటలు మంచిగా చెప్పాలి.
0: We should make use of good words.
1: మనము చేసే పనులు కూడా ప్రేమతో చెయ్యాలి.
0: వీ షుడ్ యాక్ట్ విత్ లవ్.
1: ఒక్కతూరి డాక్టర్ ని చూసేటప్పటికే అతను నవ్వుతుంటే పేషెంట్ కూడా చాలా శాంతిగా ఉంటాడు.
0: యాజ్ ద డాక్టర్ అప్రోచెస్ విత్ ఎ స్మైల్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఆల్ పీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతింత ప్రదేశాల నుంచి ఇంత శ్రమలు పడి ఎంతెంత దూరం నుంచి ఇచ్చి ఇక్కడ చేరారు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్.
1: కాన్ఫరెన్స్ అనేటువంటిది కానీ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
0: దర్ మెనీ కాన్ఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్,
1: మెనీ సింపోజియం,
0: వేరియస్ సింపోజియా.
1: కానీ జరుగుతుండాలే, కానీ అక్కడ నిర్ణయించినటువంటి ఒక్కటైనా కూడా ముందు ఆచరించడానికి ప్రయత్నించడం లేదు.
0: దో దే టేక్ ప్లేస్ నాట్ ఈవెన్ వన్ డిసిషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్.
1: మనది అట్ట కాదు.
0: అవర్ షుడ్ బి లైక్ దాట్.
1: మీరందరూ పూర్తి పూర్ణ హృదయులే వచ్చారు ఇక్కడే.
0: యు హావ్ కమ్ హోల్ హార్టెడ్లీ.
1: ఇక్కడ మనం నిర్ణయించుకున్నటువంటివన్నీ కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: ఆల్ అవర్ డిసిషన్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్.
1: ఏ విధమైనటువంటి భావాలతో మీరు ఇక్కడికి వచ్చి చేరారో అదే భావాలతో మీరు వెనుకపోతే ప్రయోజనం ఏమిటి?
0: If you return back with the same feelings as you have come here, what is the use?
1: Akal avutundadi.
0: We are hungry.
1: Hotel ku povalani hotel ku poyinavu.
0: You go to the hotel.
1: Hotel ku poyinatundi vaadu nee aakalanu teerchukoni aanandanga raavali kaani akkadi nunchi kuda tirigi aakalatone vaste nee hotel poi prayojanam enti?
0: If you go to the hotel, you should appease your hunger, you should eat. If you are still hungry, what is the fun of going to the hotel?
1: Kanuka akkada poi prayojanam ledu.
0: There is no use in going to the hotel.
1: Adhe vidhamgane manu conference ku vachamu.
0: Similarly, we have come to the conference.
1: Innu telusukovalani vachamu.
0: We have come here to know many things.
1: Innu ప్రబోధించాలని వచ్చాము.
0: We have come here to teach many things.
1: వచ్చిన వారం వచ్చినట్టుగా పోతే ప్రయోజనం లేదు.
0: If we return as we have come,
1: ఏదైనా ఒక మంచి సరుకును మీరు తీసుకుని పోవాలి.
0: You have to carry with you good stuff.
1: అదే మీ ఎంకరేజ్మెంట్ తీసుకుని పోవాలి.
0: You should have this encouragement.
1: ఇదే మీ యొక్క ఆనందము.
0: This, here lies your bliss.
1: ఈ ఆనందంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this happiness you can accomplish anything.
1: కనుక మీరు ఆనందంతో వెళ్లి
0: you return happily.
1: మీరు చెప్పినటువంటి యొక్క ఇవన్నీ కూడాను అడ్వైజర్స్ అంతా కూడాను చాలా ఉత్తమమైనటువంటివి.
0: ఆల్ అడ్వైజర్స్ ఆర్ గుడ్.
1: మీ అనుభవాలు కూడా చాలా ఉత్తమమైనటువంటివి.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో ప్రెటి గుడ్.
1: ఇలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ రావటం చాలా అదృష్టము.
0: ఇట్స్ ఎ గుడ్ లక్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్.
1: అలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చి
0: సచ్ గ్రేట్ డాక్టర్
1: మా ఆసుపత్రి విషయం లోపల చాలా సలహాలంతా ఇచ్చి
0: దే గివ్ మెనీ అడ్వైజర్స్ టు అవర్ హాస్పిటల్.
1: ఎన్నో విధమైనటువంటి యొక్క పూర్వం ఉన్నత స్థితికి తెప్పించడానికి తగినటువంటి యొక్క అభిప్రాయాలు కూడా అందించారు.
0: They have expressed opinions to take it to noble heights.
1: తప్పక వాటిని మేము అంగీకరించి మీ యొక్క అభిష్టానికి తగినట్టుగా మేము పురోభివృద్ధికి కూడాను తగిన కృషి చేస్తాం.
0: We accept them definitely. We'll strive hard for its progress.
1: నిన్న మీరు చెప్పినట్టుగా ఈ వాల్స్ అంతా కూడా కొంచెం దీని విషయంలో కూడా మేము ఒక ప్లాన్ వేసుకున్నాము.
0: As you said yesterday about the walls, we devised a plan.
1: ఇంతే కాకుండా యూరాలజీ న్యూరాలజీ విషయంలో కూడాను చాలా మేము తగినటువంటి యొక్క ప్లాన్ కూడా వేస్తున్నాము.
0: వీఆర్ ఆల్సో డివైజింగ్ ఎ ప్లాన్ ఫర్ యూరాలజీ అండ్ న్యూరాలజీ.
1: మీకు తగినటువంటి యొక్క మీ అనుభవాలంతా కూడా తప్పక మాకు అప్పుడప్పుడు అందిస్తూ
0: బెటర్ యూ గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ నవ్ అండ్ దెన్
1: మా డాక్టర్స్ కూడా తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలంతా అందిస్తూ
0: గివింగ్ ఎంకరేజ్మెంట్ టు యువర్ డాక్టర్స్
1: మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి
0: విజిటింగ్ దిస్ ప్లేస్
1: చూచి ఆనందించాలని కూడా మేము ఆశిస్తున్నాము.
0: యూ సీ and enjoy, that's what is expected by us.
1: Meer eppudu kavasina kuda raavadaniki always welcome, welcome.
0: You can come any time, you are always welcome.
1: Meer etti abhyantaramu pettukokandi.
0: You need not have any objection.
1: Idi mee hospital, mee santamu.
0: This is your property, this is your hospital.
1: Naadi kaadu.
0: It's not Swami's.
1: Naa property meere.
0: Swami's property are you only.
1: Kanuka meeru ikkada nunchi invite kavalanetvadi deen kosam meer kaachukokandi.
0: Don't wait for invitation.
1: ఎప్పుడు కూడా మీ ఇంటికి మీరు రావడం లోపల ఎట్టి అభ్యంతరము ఉండదు.
0: దేర్ ఇస్ నో అబ్జెక్షన్ టు కమ్ టు యువర్ ఓన్ హోమ్.
1: చాలా అందరూ గొప్ప గొప్ప అనుభవజ్ఞులైనటువంటి వారంతా వచ్చారు.
0: మెనీ ఎక్స్పీరియన్స్ పీపుల్ హావ్ కమ్.
1: ఏ కాన్ఫరెన్స్ లో కూడా ఈ విధమైనటువంటి ప్రశాంతంగా ఈ విధమైనటువంటి పవిత్రమైన హృదయాలతో వారి హృదయాల్లో ఉన్నటువంటి వెల్లడించేటువంటిది జరగదు.
0: ఇన్ నో కాన్ఫరెన్స్ దేర్ బి సచ్ పీస్ సీక్రెట్ ఐడియాస్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఓపెన్లీ.
1: ఈ కాన్ఫరెన్స్ పోయిన కానీ వాదోపవాదము ఊరికి పోట్లాడుతూ ఉంటుంటారు.
0: ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ దేర్ విల్ బి arguments.
1: Ikkada prashanthanga jarigindi.
0: Here the conference concluded
1: peacefully. Jarigindi.
0: It's really sacred.
1: Ma Somaraj cheppinattuga idi oka temple ga untundali kani idi hospital maadiri ledu.
0: As Somaraj said, it is a temple but not a hospital.
1: Kabatti ee temple lopala tagineetvanti yokka prarthanalu jaragali.
0: So in this temple there should be prayers.
1: Emiti ee prarthana?
0: What is this prayer?
1: Patients andarkudanu success kavali. లోకస్థమస్త సుఖినో భవంతు లోకస్థమస్త సుఖినో భవంతు ఇలాంటి ప్రార్థన జరగాలి.
0: వీ షుడ్ ప్రే దట్ దేర్ షుడ్ బి సక్సెస్ ఇన్ ఎవ్రీ కేస్ దిస్ షుడ్ బి ది ప్రేయర్ ఎవ్రీవేర్.
1: కనుక ఈనాడు ఎంతో ఆనందకరమైనటువంటి యొక్క దీంట్లో జగత్తు కూడాను ఎంతో ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క విషయాలంతా జరిగినాయి.
0: టుడే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ వీఆర్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: మున్ముందు ఇంకా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆరోగ్యవంతులై ఆనందవంతులై ఆదర్శ జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వేగిస్తున్నాను.
0: ఇన్ ఫ్యూచర్ ఆల్సో ది ఎంటైర్ హ్యుమానిటీ షుడ్ బి హెల్దీ పీస్ఫుల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. స్వామి బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ బినా సుఖ శాంతి నహీ హరి భజన.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సింపోజియంకు ఎన్నో విధములైనటువంటి యొక్క సేవలు పడి అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఇది జరిపి తీరాలనేటువంటి ఉత్సాహంతో పట్టుపట్టి ఏ ఒక్క విషయంలో కూడాను స్వామికి తొందర ఇవ్వకూడదనే ఉద్దేశంతో రాజీవ్ మహాజన్ చాలా శ్రమ పడ్డాడు.
1: టు ఆర్గనైజ్ దిస్ సింపోజియం, రాజీవ్ మహాజన్ వర్క్ వెరీ సిన్సియర్లీ. హీ వర్క్ వెరీ హార్డ్
0: డే అండ్ నైట్. టు వేణుగోపాల్, రాజీవ్ మహాజన్ ఇద్దరు కూడా చేరి ఎన్నిన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు.
1: వేణుగోపాల్ అండ్ రాజీవ్ మహాజన్ వర్క్ డే అండ్ నైట్.
0: ఇది వారి సొంతదానిగా భావించుకుని ఎంతో దీనికి తగిన ప్రయత్నాలంతా చేశారు.
1: దే వర్క్ హార్డ్ యాజ్ ఎ పర్సనల్ వర్క్.
0: వీరు తగినటువంటి ఆయురారోగ్యంగా ఆనందంగా తగినటువంటి యొక్క అభివృద్దికి మార్గం చూపించి ఇంకా మున్ముందు ఇలాంటివంతా కూడా ఎంతైనా ప్రోత్సాహం ఉత్సాహాలు అందిస్తున్నారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
1: స్వామి బ్లెసెస్ దెమ్ లాంగ్ లైఫ్ అండ్ టు ఆర్గనైజ్ మెనీ సచ్ ఇన్ ఫ్యూచర్.
2: Sairam, you just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the valedictory session of the Cardiology Speciality Symposium held in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthinilayam, on the 7th of February 1993. Bhagwan Baba said that the scriptures declare as Vaidyo Narayano Harihi, that is, the doctor is verily God. In Sanskrit, the meaning of Narai is water and Ayana is eye. So a doctor who wipes the tears of patients is truly Narayana or God himself. And he went on to urge the doctors to treat duty as God and work as worship. So if doctors carry on their work in this spirit of love and genuine human concern for their patients, the world will be a happier place for all. Thank you and Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

దకు చివరి శ్వాసను వీడుమో సేవలోన అరుల కొసగుచు నీ శక్తి బలము తుదకు.

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability, and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamala Nundi, Vivida Bhashalato, Vivida Veshamalato, Vivida Sampradayamalato Kudinatuvanti ee Samaveshamu బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes and having different cultural backgrounds and traditions. Externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈ నాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒక వైపున యుద్ధ భయం,
0: on the one hand you have fear of war,
1: మరొక వైపున కరువు కాటుకాల భయం,
0: on the other you are gripped from fear of drought and scarcity,
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం,
0: and on yet another front you have the selfishness,
1: మరొక వైపున అధికార దాహం,
0: and from yet another side you see this craze for power,
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human form.
1: ప్రాంతీయ దురభిమానములు మరొక వైపున.
0: And then you have ideas like regional chauvinism.
1: ఆర్థిక సమస్యలు ఇంకొక వైపున.
0: Then you have problems of finance and money.
1: కుల మత భేదములు మరొక వైపున.
0: Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు మరొక వైపున.
0: Institutions brought about by the younger generation.
1: ఒకటేమిటి, సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకంలో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది ఏ వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువుల పైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego, and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయం ఏ కోసాన విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరుకోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించకోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment, wherein they can let go feelings of I, mine and thine, should plunge into service activities.
1: సమాజ సేవని మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకొని సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవలనన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారము అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటే రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతి యందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుమో అట్టి గమ్యమును మనము అందుకుందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనము అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మలు ఎందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: బట్ అగైన్ ఇన్ దీస్ యాక్షన్స్ ఆఫ్ కర్మ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: వాట్ దిస్ వర్డ్ ఊతులం ఇన్ సంస్కృత్ మీన్స్ ఇస్ one who has experienced this state of atma.
1: Ante kaaka karma yokka vasanamu ani kodanu deeniki maroka artham.
0: There is yet another meaning attached to it, the thing that you associate with karma or action.
1: Karma vasana vallane manaku janmalu labhistunnavi anetuvanti satyanni bhagavatamunandu సప్తమ అధ్యాయంలో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: హిందీ భాగవత ఇస్ ద సెవెంత్ ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద్ చరిత్ర. వి హ్యావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్స్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulanu baadha pettatam chetane ee vidhamainatuvanti yokka rakshasatvamunu anubhavinchadaniki oka kaaranam erpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatuvanti ee jayavijayulu rakshasa janmanu anubhavinchataniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheriyale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamainadi.
0: Therefore their very actions determine the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatundi prahladudu mahaneeyava vakyamulanu shirasa vahinchi aachaniyendu unchi aanandanni anubhavinchatam chetane rakshasa janmudainappatikini prahladudu దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: శిరసావహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకి దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders. Thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattam aneetundi manchi cheddalaku moolakaranamunu karmanuga manam bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulandu manavudu indriya nigraham nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ఏ మాత్రం కూడాను ఏ వ్యక్తి అయినా కూడాను విసర్జించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ టు డిస్కార్డ్ దిస్ ఐడియా ఆఫ్ డూయింగ్ సంథింగ్.
1: అట్టి పరిస్థితుల యందు మానవుడు తాను అనుభవించినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: దిస్ బీయింగ్ ద కేస్ ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhitulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nisvarthamainatuvanti seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: Komala hrudayam leka tyaga bhavam leka sahana tattvam leka aacharinchetunti sarva karmalu kudanu kevalam aadambaramane daristundi.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do high and lofty would have no meaning.
1: Sanubhutito aacharinchinatunti karmale స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: వాట్ లిటిల్ యూ డూ ఇఫ్ ఇట్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సింపతి బ్రింగ్స్ టు యూ ఫ్రెండ్షిప్.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీన్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనాభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనౌ గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వి షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వి షల్ లివ్.
1: ఇది దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Vedic. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారము సలుపుతున్నదనేటువంటిది ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very broad.
1: Deeni antaratmamainatundi kevalam paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emaatram kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకని పురుష సూక్తమునందు సహస్ర శీషా పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ ఫుల్. ఇట్ విల్ గివ్ యు ఎ టోటల్ పిక్చర్.
1: వేదములు ఇందులో ఏమాత్రం కూడా కానరావు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద వేదస్ ఫర్ డివిజన్ అండ్ డిఫరెన్షియేషన్.
1: కనుకనే

0: యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యమని కూడా నిరూపించింది.
1: The society around you is verily God and your primary task it is to serve God thus.
0: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
1: Therefore service to society is verily service to God. This is what we should feel. And
0: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం భావించుకుంటున్నాడు.
1: We should be firm of this conviction. But today, man has given himself to thinking in different ways, working at cross purposes with what has been given down to him.
0: సమాజములో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: He is part and parcel of the society. But the faults which are not there, he tends to go out of his way to seek them out.
0: మానవుని యందున్నటువంటి దుర్గుణములలో దుష్ట భావం అనేటువంటిది తన దోషములను చూపటమే.
1: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
0: తన యందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషమును సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
0: Anduke Christ kudunu cheppadu oka thori ayya nee kantilo unnatundi doolamunu neevu teesko parala kantiyindu unnatundi yokka anuvunu maatrame enduku neevu abhirudhi chestavu annadu.
1: That's why it was in this context that Jesus Christ once said, oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
0: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులేరుగరు అన్నాడు.
1: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
0: తన తప్పును కొంతవరకును బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
1: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
0: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
1: One who is free from his own shortcomings has a right to look at the faults of others.
0: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
1: So this is an evil tendency.
0: మన సమస్తలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూచేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
1: In our organization, we should strive to see that we do not look to the faults and shortcomings of others.
0: దాపుసరి అంటారు భక్తులను చూచి.
1: Now when you look at devotees, you think about exhibitionism.
0: షోకిల్లా అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
1: Now if a devotee sports a good dress, you say he is a showman.
0: మౌనంగా ఉంటే ఇతను కేవలము ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
1: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
0: మాట్లాడితే ఇతను వాగుడు నోరు అంటారు.
1: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
0: అన్నింటి యందు కూడాను దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
1: So it is given to the evil ones to look for faults for everything and in everything.
0: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
1: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
0: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
1: Once such an evil trait enters man, his mind itself gets evil.
0: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
1: Like you have a creeper which shelters and shields from view the tree over which it has.
0: అదే విధంగానే మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
1: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
0: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
0: పరులను గురించి మనం ఏమాత్రం కూడాను దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
1: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
0: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
1: We should not speak meanly of others.
0: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడాను మనం వినరాదు.
1: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
0: చెప్పువారి హృదయము వినువారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
1: Because one who

0: talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో a true sadhana is wherein where we try to curb even such basic tendencies in our day-to-day life. ఏ జపములు,
1: ఏ ధ్యానములు, ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: It is nothing wrong if you are not able to perform japa or sit in dhyana or do bhajans.
1: కాని జపములు చేయుచు, ధ్యానములు చేయుచు, భజనలు సల్పుతూ పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్నా ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: But you keep doing your japa, dhyana and keep doing bhajans. Keep entertaining thoughts about others, evil and wicked ones. This cannot be true devotion.
1: పరదూషణ, పరదోషములు, పరశ్రవణములు, దోషములుగా మనం వినటము ఇది మహాపాపం.
0: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
1: కనుకనే అనేక పర్యాయములు మీకు తెలిపి ఉన్నాను.
0: That's why on many occasions in the past I have made known a few things to you.
1: పవిత్రమైన, దివ్యమైన, న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
0: Rama, who was a paragon of virtues, who was all sacredness and divinity, on such a noble one, Mandara started creating stories.
1: దానిని విన్నటువంటి కైక గాని చెప్పినటువంటి మందర గాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు?
0: Now Mandara, who indulged in such talk, and Kaika, who gave her ear to such talk, what happened to them finally?
1: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
0: Today, do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: Kanuka manamu Kaikalu kani Mandara kani kaararu.
0: So we should never become either Kaika or Mandara.
1: Dushtulainatvanti Kauravulu Dharmamurtulainatvanti Pandavulanu nirantaram kudanu vaari doshamulanu vaari lopamulanu abhiruddhi parchukuntu vaarini adogati paalu cheyalani sankalpinchukuntu vacharu.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
1: Kani katta kadapatiki Kaurava yokka paristhiti ye gati baalindi?
0: In the end, what became of the Kauravas?
1: Atti Kauravula yokka perlu ye yokka magavaraina pettukunchunnara?
0: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka lokamulo మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డు తగిలినటువంటి మార్గములను మనం అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
0: సో ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్, ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ours, we have any number of examples which bring home to us these home truths. We should be
1: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతోన ఉండదు.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాము.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature, we cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
1: తన ఫలములు తాను తినవు చెట్లు.
0: A tree, it is said, does not eat its own fruit.
1: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
0: For whose sake then do you have these fruit and flowers?
1: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now, the tree may be laden with fruit, but the tree does not eat.
1: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: పక్షులు పశువులు యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవో?
0: The cow likewise does not drink its own milk.
1: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు, సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: లైక్ వైజ్ గాడ్ సుప్రీం హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఇట్స్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: మ్యాన్ డస్ నాట్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ దిస్ సెల్ఫ్లెస్ థింగ్ కాల్డ్ గాడ్, హీ ఇన్స్టెడ్ ప్లేసెస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ ఫెలో మ్యాన్ అండ్ ద రిజల్ట్ ఈస్ డిజాస్టర్.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు టుడేస్ ప్రాబ్లమ్స్?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు,
0: థింక్ గుడ్ అండ్ యాక్ట్ గుడ్.
1: ఇతిహాస పురాణముల యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయా, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తిత్వమును అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
0: The one solution to all the problems besetting man today in this world is he should become selfless.
1: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
1: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
0: బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ దేర్ ఆర్ దీస్ టెండెన్సీస్ లైక్ హేట్రెడ్ అండ్ జెలసీ.
1: ప్రేమ ఏమాత్రం కూడా ఏ కుసనందు కూడా కనిపించట్లేదు.
0: యూ కెనాట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఈవెన్ అన్ ఐయోటా ఆర్ ట్రేస్ ఆఫ్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
0: ఇట్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ లవ్ దట్ షుడ్ బి ఫర్.
1: సర్వ సమస్యల కూడా పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
0: ద సొల్యూషన్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇస్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమనే ప్రధానమైన దైవం.
0: లవ్ ఈస్ గాడ్.
1: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
0: A heart devoid of love is a temple of darkness.
1: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
0: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
1: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరులు సాచుచున్నాడు.
0: He runs after fleeting pleasures and fleeting sources of joy.
1: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
0: And further he says that I am trying to curb my senses.
1: ee naati sadakulu edo satyanni gurtinchaka sadhanalu chestunnattuga manaku gocharistunnaru.
0: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
1: Japamulu, dhyanamulu, bhajanalu cheyuchu parama bhaktula valle kudanu natistunnaru.
0: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees. All right.
1: కానీ ఈ సర్వ విధములైనటువంటి పవిత్ర సాధనలు ఎందుకు? దమాన్ని మనం పొందాలి, ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనం పొందుకోలేము.
0: Without this idea of sense control, there is no point in indulging in any of these other.
1: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
0: వన్ హూ హాస్ అటైన్డ్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ ద ఉపనిషత్స్ కాల్ హిమ్ సాక్షర.
1: సాక్షర అనగా ఇదే నిగ్రహుడు అని అర్థం.
0: దిస్ వర్డ్ సాక్షరః ఇస్ వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్.
1: దీనిని దమా అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ దమా.
1: దమను పొందినటువంటి వ్యక్తి నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలడు.
0: And one who has got this dhamma for himself can attain godhead.
1: కాని ఈ దమకు మనం ఈనాడు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: But we are going against this idea of dhamma today.
1: దమా ఇటువైపు నుంచి చూస్తే మదం. ఈ మదముతో మనము జీవిస్తూ ఉన్నాము.
0: Now the same word dhamma read from the other side reads mada of pride.
1: ఈ మదం అనేటువంటి రాక్షసత్వానికి ఒక చిహ్నము.
0: Now this is an evil demonic quality.
1: మదము ఉండినంత వరకు కూడా నువ్వు మాధవుణ్ణి పొందలేదు.
0: So long as you have mada, you can never attain godhead.
1: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
0: So this sense of ego should be curbed first and foremost.
1: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
0: Without going for this idea of dhamma, any number of things that you might do in the form of sadhana, you will not achieve your goal.
1: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
0: Now in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
1: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
0: Now these soldiers who were positioned thus were guarding the frontiers, ensuring that the enemy does not cross over the side.
1: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
0: One day it so happened that people of the other country crossed over to this country.
1: అతనిని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: When they were in the act of crossing over, a soldier nabbed them.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్, నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
1: ఆ గుడారములో ఉండినటువంటి యొక్క అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, "Bring him to my presence."
1: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
1: అయితే వాళ్ళు ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
0: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా దొంగ సిపాయిని పట్టాడా?
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
1: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహ మదమాత్సర్యమైనటువంటి దొంగలు.
0: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
1: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పని ఈ యజమానుడు కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనం పాల్పడాలి.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: తరులు దూషింప నీవును వారి వలనే తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
0: Now when somebody criticizes you criticize him in return. How then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: You know that it is certain thing is wrong. And yet you try to do that. Are you following the dictates of dharma?
1: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: What the other man does, we look upon it as a great injustice. We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రము అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్యసాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్సాయి సేవా ఆర్గనైజేషన్ వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్ వాట్ అదర్స్ డూ బై వే ఆఫ్ మిస్టేక్స్ యూ డు నాట్ రిపీట్.
1: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: You are also not understanding the nature of such a sai.
1: Kanuka meeru artham chesukoni vattinchadaniki tagina prayatnam cheyatame sariyainatunte sadhana.
0: Understand this nature, what such sai stands for, and behave accordingly.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Kalam adhikamainadi,
0: time has passed quite fast.
1: Meeru churuku churukamani suryuni kiranallo meeru chukkipothunnaru,
0: and you are suffering these powerful rays of the sun suffering from it.
1: పరిచితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్యల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami beautifully explains that God is one and is no different from nature. Swami says that we should consider our duties as worship of God. This divine droplet has been taken from the discourse delivered by Bhagavan on 3rd September
2: 1988. There is only one God. ఏ పేర్లైనా ఏ యొక్క దేశమైనప్పటికీ ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్.
2: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
3: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
2: అందరి ఎందు దైవత్వమే ఉన్నది అనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
3: యూ హస్ట్ యాక్సెప్ట్ అండ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ.
2: ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: బేసికలీ వీ షుడ్ రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ నేచర్.
2: ప్రకృతి వేరు పరమాత్మ వేరు కాదు.
3: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్.
2: ఈ ప్రకృతికి ధర అని పేరు.
3: దిస్ నేచర్ హ్యాస్ ఎ నేమ్ కాల్డ్ ధర.
2: ధర అనే కాబట్టి అదే రాధాగా మారిపోయింది.
3: దిస్ ధర when it is inverted it becomes radha.
2: radha krishnudu anagayami dhara paramatma. ide prakruti paramatma yokku swaroopame radha krishnudu ani.
3: radha krishna is a symbolic representation of the type of relationship that you get between nature and god.
2: kanuka ee prakruti lopana manam cheyavalsinatvanti yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatnisthe ide nijamainatvanti aaradham.
3: if we can make effort to discharge our duties in living in nature.
2: kartavyanni vismarinchi
3: giving up your own duty
2: devullu badinchi
3: giving trouble
2: devulni poojiste vachinatundi phaltam emuntundi.
3: what is it that you are going to get if you worship god?
2: kanuka devullu badinchakunda chusko.
3: do not hurt or cause pain to living being.
2: cheppina matalanta vismarinchatamu.
3: not caring for the words of god.
2: dhyana poojalu cheyatamu.
3: doing worship and meditation is no good.
2: మాత్రమే మన ప్రయోజనం లేదు.
3: you are not going to achieve
2: ఏది చేసినా దైవ కార్యంగానే నీవు భావించుకో. తప్పులేదు.
3: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కన్సిడర్ దట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డు ఇట్.
1: సాయి రామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. థ్యాంక్ యూ అండ్ సాయి రామ్.
4: You will now listen to a selection of devotional songs in English by the devotees of USA.

0: ಮಾತ್ರಂ ಸ್ಮರ ನಿತ್ಯಂ ಅನಿತ್ಯತಾಂ ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ. ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరు తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్ వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయ మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor is the response.
0: మరొక పర్యాయ మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: Kani pani sangathi neevu cheptunnavu kani neevevaru motta motta.
1: You are referring to your vocation, but what are you?
0: Naa peru Ramayya.
1: My name is Ramayya.
0: Naa peru Krishnayya.
1: My name is Krishnayya.
0: Ee Krishnayya Ramayya dehamunaku pettina perlu kani neevu kade.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: Kanuka ee vidhamga vicharana chestu pote vastula perlu, desamu perlu, vruttula perlu, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్ బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: సమాజంలో ఒక మెంబర్స్ కాని తాను ప్రత్యేకమైనటువంటి వాడు కాదు.
1: Every individual is a member in society, does not live for
0: himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda deni paina aadharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బి దట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలవదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all these.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వం అనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world.
0: Which is
1: no man inquires about
0: this truth.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs. Such people are not devotees at all.
0: Imagination.
1: It was all. They call themselves devotees. Just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of ఆత్మ.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్ టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the text,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: ప్రతి
1: vision.
0: మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti.
0: ఈ సృష్టి సృష్టించి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ సలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఈస్ ద మెయిన్ అబ్స్టకల్.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాస్ విత్డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్.
0: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడం కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
0: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం. ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికని కట్టకడపు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth that
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of dependence, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: హీ?
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవ. మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వీ సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: The non-existent state is taken as illusion.
0: నీ ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: When you pass along a path, the shadow follows you.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as illusion.
0: ఈ మాయల ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దెర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఏ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
0: నిర్వాణం లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ, లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకి
1: ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: M stands for Maya, illusion.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని

0: ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
0: భూవి పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
1: That thought you have towards your family, the wealth and the property, you have to spend a fraction of that.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta bhuvi nandanandana padadvandwaravinde chane.
1: Out of that, if you spend a fraction.
0: Danto veyinte oka bhagamaina kudanu bhagavantri padamul pai manasu pettatamu ento adrishtamu.
1: If you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others.
0: Dana dhanya bhoga yashasu kosam enta nee partapistunnavo.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంతో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What is we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలు మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ది వరల్డ్ బై అండ్ లార్జ్.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ది సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti bhadratanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, bharatiya has prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈజ్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయ.
0: సంగీత సాహిత్య విద్యలు ఎందుకు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భావము.
1: భా ఫీలింగ్, భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్.
0: రా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్.
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ

0: క్లియర్లీ.
1: దైవభావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు సత్య స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు శాంతి స్వరూపుడు.
0: గాడ్ ఈస్ పీస్.
1: భగవంతుడు ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లెస్.
1: ఇట్టి ఆనందమయమైన భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
0: గాడ్ ది బ్లెస్ వీ హావ్ టు ప్రే టు హిమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: ఇట్టి భగవంతునికు సత్ చిత్ ఆనందం అనేటువంటిది సార్థక నామం.
0: ద కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ సత్ చిత్ ఆనంద.
1: సత్ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సత్?
1: శాశ్వతము.
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్
1: శాశ్వతమైన యొక్క భావం చేత శాశ్వతమైనటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
0: గాడ్ ఈస్ పర్మనెంట్ విత్ దట్ ఎటర్నల్ థాట్ అండ్ ఫీలింగ్ వీ హావ్ టు ప్రే టు హిమ్.
1: చిత్ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై చిత్?
1: జ్ఞానమయమైనటువంటిది.
0: విజ్డమ్.
1: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
0: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: వీ కెన్ నెవర్ రీచ్ గాడ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ త్రూ ద పాత్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
0: దేర్ఫోర్ ద ట్రూ ప్రిన్సిపల్ టు అటైన్ డివినిటీ ఈజ్ ట్రూత్.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: వెన్ వీ వర్షిప్ గాడ్ విత్ లవ్ హీ విల్ గివ్ అస్ హిజ్ లవ్.
1: యత్ భావం తత్ భవతి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
0: హియర్ యు హ్యావ్ ఎ ఫ్లోర్ మిల్.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ వీట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ మిల్ యూ గెట్ ది వీట్ పౌడర్ డౌన్ బిలో.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
0: ఇఫ్ యూ ప్లేస్ రైస్ యుల్ గెట్ రైస్ ఫ్లోర్.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
0: ద హ్యూమన్ బాడీ ద ఫ్లోర్ మిల్
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఫల ద ఫ్రూట్ యూ గెట్ ది మల.
1: ఫ్లోర్ మిల్ బెటర్ కదా.
0: ద ఇన్నర్ట్ మెషిన్ ఫ్లోర్ మిల్ ఇస్ బెటర్.
1: ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
0: The pickle that's served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడి నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
1: బాల్యమందు
0: in the childhood
1: leka prayamando
0: or youth
1: mudimiyando
0: old age
1: leka musaliyando
0: or advanced age
1: eppudu vidachedi erukaledu.
0: When one would die nobody knows.
1: Maraname nischayamu
0: death is certain.
1: Buddhimantudaina
0: if you are good intelligent
1: dehamunnantalo taanu teliyavalayu.
0: If you are intelligent enough while in life alive you should know yourself.
1: Idi mana dehamu
0: is this
1: ee dehama manamu kaadu malamutramula durga maamsa raktame kaani punugu javvaajilu puttabovu.
0: Can you identify yourself with this body which is full of urine and fecal matter of foul smell?
1: మలినపు కొంప
0: ఇస్ ఎ డర్టీ సెంటర్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: సంచలనము పొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరమలే ఈదగలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
1: అంబులపగిలంబు మనమెప్పుదలంప
0: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మైండ్ దట్ యువర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: A scholar thinks that he knows everything having gone through many books.
1: పుస్తకములు పఠించితివి,
0: we have read books.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు,
0: I am thorough in all sacred texts.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల,
0: why do you pride yourself of all your scholarship?
1: నీ హస్తయుగము మోచి,
0: joining both of your hands,
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా.
0: ఓ మ్యాన్ విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ది హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
1: నిద్ర నుండి లేచి,
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
1: మరి నిద్రపోయడు దాది,
0: అంటిల్ యూ గో టు స్లీప్,
1: పొట్టకై హద్దును పద్దు లేక,
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: జీవితంబు,
0: యూ వేస్ట్ యువర్ టైమ్.
1: నీ విద్యుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్, స్టడీయింగ్ దీస్ థింగ్స్.
1: మనం సాధించినటువంటిది,
0: వాట్ ఇస్ దట్ యూ అచీవ్డ్?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
0: యూ హ్యావ్ స్ట్రెయిన్డ్ యువర్ సెల్ఫ్ ఇన్,
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
1: ఒక సినిమా దగ్గర అయినా పోయి క్యూలో మనం నించుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
0: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
0: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
1: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
0: But we don't want to spend and wait for God.
1: Inki emiti nu sadinchedi,
0: what is the chief
1: achievement put dani kosam wait chestunnavu?
0: We wait for mean things.
1: Deeni kosam kaadu manam wait cheyali.
0: We should not wait for mean things.
1: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
0: We should wait for God.
1: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
0: We should wait for God's bliss.
1: Appude nijamain putti jeevitamu,
0: that is true life.
1: Jeevitam ante kevalamu dehaanni penchukotamu, bhojanaanni tintamu, aayiga jeevitaanni gadapatam, idi kaadu.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
0: You have to safeguard your body.
1: దేని కోసం?
0: What for?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: ఒక వృక్షములు ఫలములంత ఇస్తుందది.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫాల్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావు
1: తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
1: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూటింగ్?
1: ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హి హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్, హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. లోక సమస్తా
1: సుఖినోభవంతు, లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: ధర్మో
0: ఆల్సో డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యు అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
1: ధర్మ ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
0: ఇఫ్ యూ కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: We are born as humans because of good luck and merit.
1: Itti adrishtavantamainatundi ee manava janmanni saarthakam chesukovadaniki prayatnam cheyali.
0: This fortune has got to be realized and we have to work for liberation.
1: అంతే కాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు.
0: వి షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ ఎఫెమరల్ టెంపరల్ జాయ్.
1: ఇవన్నీ క్షణభంగురాలు.
0: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, the head of theory of non-dualism,
1: భక్తిలో ప్రవేశించింది.
0: Ultimately he landed up in devotion.
1: Bhaja Govindam, Govindam bhaja mudamate.
0: He says, O foolish man, pray to Govinda, worship him.
1: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rachati duknunkaranim.
0: As the end approaches, no scholarship would ever come to your rescue.
1: Punarapi jananam, punarapi maranam.
0: The birth after birth, the death
1: after death. Punarapi janani jatare sayanam.
0: Again and again we find ourselves in the womb of the mother.
1: Iha samsare bahuduhtare.
0: It is so difficult to cross
1: Lupaya.
0: This.

0: We pray to God, oh God, show mercy and compassion towards us such
1: that we
0: the non-dualistic principle of
1: Shankara is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామం వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియలీ ఇట్ ఇస్ సిల్వర్. That is
1: non-dualism.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism. So we have to understand this primordial principle. Religions are different.
1: మార్గంబు ఒక్కటే.
0: But path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ, బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేట్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వి హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: భగవంతుడు. ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావలసినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేయిమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిస్టిక్.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్ కనుకునే అద్వైతమతం
1: జ్ఞానం.
0: సో దిస్ నాన్-డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్
1: నాన్-డ్యూయలిజం. కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: వన్ షుడ్ ప్రే టు గాడ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
0: Has he given you all by desire? He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi adugunabadunani adugakunna pani vadivanagunani adugakuve o manasa.
0: Oh mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down. Oh mind, don't.
1: Enni ni adagaddu.
0: Oh mind, don't.
1: Nu adagavalsindi bhagavantuni adugu.
0: What should ask?
1: Bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else
1: will follow. Bangaru chetra unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku oka ring ichi, aa ring ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూవెల్స్.
1: దైవాన్ని కోరు.
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అయినా అనుభవించు.
0: యూ కెన్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్
1: హ్యాపీనెస్. దైవాన్ని విస్మరించి.
0: యూ ఫర్గెట్ గాడ్.
1: దైవం ఎక్కడి వాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: బట్ యెట్ వీ గో బై ద వరల్డ్ ఫర్గెటింగ్ గాడ్.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ బిహేవింగ్ అప్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్.
1: అడుగు నన్ను ఇస్తానున్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: ఆస్క్ మీ దౌ షల్ట్ బి గ్రాంటెడ్.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యు విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యు ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతి అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏంది వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సెర్చ్?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్
1: సెడ్ చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రాక్ట్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి
1: ట్యాప్? ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: You can see him wherever you search for.
1: హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతో మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు స్మరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
1: భవనాలంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: మీకు లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.